శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 1వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 23వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 52 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఇంతవరకు మీరు భక్తిరించని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. సూక్తి సుధ ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో వెంకమాంబ గారు అందించే సూక్తులు వింటారు.
1: కంటే మిన్న అని చెప్పడానికి ప్రధానమైన ఆధారం మాట. మాట్లాడటం నేర్చుకున్నందువలన మనిషి జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ మాటల మూటలే. మన మనసులోని అభిప్రాయాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పాలన్నా, ఇతరుల అభిప్రాయాల్ని తెలుసుకోవాలన్నా మాట ఒక సాధనం. ఈ మాటలే అక్షర రూపాలను దాల్చి గ్రంథాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. మాటే లేకుంటే మనిషికి మనుగడ కష్టం. కాబట్టి మన జీవితాల్లో మంచి చెడు నిర్ణయించేది మాటే. అందుకే మన పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత చెబుతూ ఉంటారు. నిజమే కదా మరి?

0: కంటే అసహ్యం. కాకిని చూచి కసరి కొట్టడానికి అదేమన్నా మనల్ని తిట్టిందా? కోకిలను మెచ్చుకోవడానికి అదేమన్నా కోకొమ్మనే ధనాన్ని ఇచ్చిందా? కాకి తిట్టిందీ లేదు, కోకిల పెట్టిందీ లేదు. కాని కాకి పలుకు కరుణ కఠోరంగా ఉంటుంది, కోకిల పాట కమ్మగా ఉంటుంది. అంతే తేడా. నీవు ఎదుటివారికి ఇంపయ్యేటట్లుగా మాట్లాడితే మంచివాడివి, పరుషంగా మాట్లాడితే పరాయివాడివి, పగదారివి. ఈ విషయాన్నే విదురుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ, చెలిమియు పగయును తెలివియు కలకయు ధర్మంబు పాపగతియును పెంపున్ తులువతనంబును వచ్చును పలుకబడిన కాన పొసగ పలుకగ వలయును. ధృతరాష్ట్ర మహారాజా, మాట తీరుబట్టే మనిషికి మనిషితో స్నేహం కాని శత్రుత్వం కాని తెలివితేటలు కలగడం గాని చీకాకు కలగడం గాని ధర్మం గాని అధర్మం గాని పాపం గాని పుణ్యం గాని అభివృద్ధి గాని పతనం గాని ఉత్తముడు నీచుడని పేరు తెచ్చుకోవడం గాని జరుగుతుంటాయి. కాన మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి అని సూచించాడు. మాటలు మనస్సును గాయపరచేలా ఉండకూడదని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తనువున విరిగిన అలుగుల అనువున బుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే అధిపా. శరీరంలో కృచ్చుకున్న బాణాలను ఏదో ఒక ఉపాయంతో తొలగించవచ్చు. ఇతరుల హృదయాల్లో కృచ్చుకున్న మనం మాట్లాడిన అతి నిష్ఠూరమైన మాటలు ఎన్ని ఉపాయములతోనూ తొలగించలేం. శరీర గాయాన్ని మాన్పగలం గాని మనస్సుకైన గాయాన్ని మాన్పలేం. మాటలతో మనస్సు గాయపడితే మనం అనుకున్న కార్యాలను కూడా సానుకూలంగా నెరవేర్చుకోలేము. బెడిదముగా కత్తి గొడ్డట పొడువ తెగిన మ్రాన చిగురు పొడము పలుకులం చెడదునిసిన కార్యంబు నిగుడ నేరదు పిదప నెట్టు కురువంశనిధి. కత్తితో గాని గొడ్డలితో గాని తెగ నరుకబడిన చెట్టు కొమ్మలు మరలా చిగురిస్తాయి. కాని మాటలతో చెడిపోయిన పని మాత్రం ఏ విధంగానూ తిరిగి చక్కబడదు. కాబట్టి నీవనుకున్న పనిని చక్కబెట్టుకోవాలనుకుంటే ఓర్పుగా నేర్పుగా మాట్లాడేది అలవాటు చేసుకోవాలి. కోపాన్ని తగ్గించుకుని సంయమనాన్ని అలవర్చుకోవాలి. మంచిగా మాట్లాడడం కూడా ఒక తపస్సే అంటోంది భగవద్గీత. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనస్సుకు బాధ కలిగింపనిది సత్యము ప్రియమై హితాన్ని కూర్చే మాటలు మాట్లాడగలిగితే అది మాటలతో చేసే తపస్సు అని గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించాడు. మంచిగా మాట్లాడటమే తపస్సు కాబట్టి తద్వారా మనకు వాక్శుద్ధి కూడా సిద్ధిస్తుంది, మనం చెప్పినట్టు జరుగుతుంది. కవులు పండితులు మంచి మాటలు చెప్పే కదా లోకంలో అందరికీ మంచి అవుతున్నారు, మంచి కీర్తి సంపాదించుకుంటున్నారు. సొమ్ములు సోకులు ఉన్నవాణ్ణి అందరూ గౌరవించకపోవచ్చు గాని మంచిగా మాట్లాడేవాణ్ణి అందరూ ఆదరిస్తారు. అందుకే మాటే మనిషికి ఆభరణం లాంటిది అన్నారు పెద్దలు. ఏ ఆభరణమైనా ఈరోజు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ మనం జీవించి ఉన్నంతకాలం ఉండేది మాటే. అదే మనిషికి శాశ్వతమైన మంచి ఆభరణం. కాబట్టి అందరితో మంచిగా ఉందాం, మంచిగా మాట్లాడదాం, మంచి పేరు తెచ్చుకుందాం.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో డాక్టర్ ఎస్ వెంకమ్మ గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45. ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు

0: ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో ఎన్నో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేట చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెడుకు చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది. భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క ప్రకృతి సేద్యం చేయాలి. ప్రకృతి సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి
0: వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
2: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223649 పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 0896345034347 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కుమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ

0: జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలనచిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 ఏడీ చిత్రానికి దర్శకులు నాగశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్టాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు అద్య గుజరాతస్య వడోదరా నగరె మహారాజా సయాజీరావ విశ్వవిద్యాలయస్య పంచసప్తతితమే వార్షికే దీక్షాంత సమారోహే భాగం భజిష్యతి. సమారోహావధౌ రాష్ట్రపతి పదాసీనయా ముర్ము వర్యయా 600-12,000 విద్యార్థిభ్యః ఉపాధయః ప్రదాస్యతి. స్నాతక స్నాతకోత్తర కార్యక్రమేషు శైక్షణికోపలబ్ధిభ్యః సా విద్యార్థిభ్యః సువర్ణ పదకాని అపి ప్రదాస్యతి. తదనంతరం అసౌ వడోదరా నగరే బ్రహ్మకుమారీస్ ఇతి సంస్థాయాః ग्लोबल स्पिरिचुअल पैलेस रिट्रीट सेंटर इत्यस्य उद्घाटनं करिष्यति।

ప్రసార వివరాలు వింటారు. ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ప్రబోధ గీతం వింటారు. అనంతరం ఈరోజు ప్రత్యేక

0: అలాగే సినీ భక్తి గీతం కూడా వినవచ్చు. 7:20 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 7:45 ప్రభాతలహరి కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది. ఇక 8:00 ఫుడెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఎం రోహిత్ గారు. ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ కె గోపికృష్ణ గారు. 8:45 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరి సినీ గీతాలు వింటారు. ఇక 10:00 ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం. 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు, సహకారం మానిటి భూమేశ్వర్. 10:22 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇవి ఈ ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి సినీ గీతాలు వింటారు. 5:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 5:45 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ రమాదేవి గారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రశస్తు టూల్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ హెస్ కృష్ణ శరద్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 8:00 అభిరుచి, 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:20 ఆసియా క్రీడలు 2026 ప్రత్యేక కార్యక్రమం. 10:20 మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ రోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు.
1: వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించే పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్ లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్ వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీలో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయం

0: విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పథకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్దరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తానగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारत की फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं, उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो
0: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్టపతి అవార్డుల జ్యూరీ నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముగ్గా నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
1: आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले.
0: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పు సార్థకమయ్యాయని తెలిపారు.
2: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
0: చందు ఛాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తన తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ హుడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడుపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి, సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్టీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్లు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

0: మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమాపేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదిక నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్బంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసుర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్ ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్బంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమాపేశంలో పాకిస్తాన్ భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్లు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్ర దేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్లుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 4వ రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సల్స్ రోయింగ్ ఫైనల్కు బాలరాజ్ పన్వర్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్లో రోషి వీనాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతుంది. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తల జతో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 59 సెకండ్లు.

విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా మనం ప్రబోధ గీతం వింటాం. అనంతరం ఈరోజు ప్రత్యేకత ఆయుర్వేదం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే 7:20 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 7:45 ప్రభాత లహరి కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది. ఇక 8:00 ఫుడెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఎం రోహిత్ గారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

సాక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్

ప్రాంగణాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్లీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణా నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్రస్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణా నక్షత్రం రోజు చక్రస్నానం ఆచరించే విధంగా లెక్క కట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్దశేష వాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్రస్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానమాచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన సిద్ధింపజేస్తూ ఉన్నారు. అందులో ఈ రోజు ఉదయాన్నే స్వామికి ఈ చక్ర స్నానానికి ముందు ఆలయంలో చక్కగా చూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ చూర్ణోత్సవంలో దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్ములను ఒక రోడ్డులో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ఆ అర్చక స్వామిని కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు 2 ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ ఆ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్యాని చక్కగా ఆ తైలంలోనూ ఆ చూర్ణంలోనూ హరిద్ర అంటే పసుపులోనూ దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృతం నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతం దినేనైవ దివా ఏవ కురియాత్ రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చేయాలని, కొన్ని సాయంత్రం పూటే చేయాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చేయాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాతు పగటిపూటే చేయాలి. రాత్రి

0: చేసినట్లయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు, స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం అశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతఃకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యం అక్షతోదకం తూర్పు నాలుగు కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుశోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తినుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహో అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో, వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతినిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాహ అనుష్ఠేయ ఉత్సాహ పరిపూర్తయే, ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ వాళ్ళు కూడా ఉంటారు, వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ వారును స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృత స్తంభం అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆభరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామి వారి యొక్క ఈ చక్రతాళ్ వారి వైభవము అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేష సాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో వెంకటేశ్వర
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యక్షిత పాద పద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసి

వెంకటేశం గురుం భక్తానాం అఖిలార్థదాయినమహం శ్రీ వెంకటేశం గురుం. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకటరమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవబృధ స్నానం అని మన మధుసూదన శర్మ గారు చెప్పారు. ఈ యజ్ఞము అనన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం, దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది

తొమ్మిది రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం అంటే సమ

ఊళ్ళో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని ఆ శాస్త్రరీత్యా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం చక్రమా అని అన్నమయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభట శ్రేణి భీషణ వర గుణ స్తోమ భూషణ ఎని భయస్థాన కారణ కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవాను చక్కగా ఉపాసిస్తారు చాలా మంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది ఈ తిరుమల క్షేత్రంలో. మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటోంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో 5 ఆయుధాలు ఉన్నాయి, పంచాయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా ఆ కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు 3 మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా ఏం చేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో సుపుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు. తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు. నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామరూప గుణ లీలా ధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని

0: అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృద్ధ స్నానం అంటారు, శ్రౌత ప్రక్రియలు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్రస్నానం అన్నారు. ఈ అవబృద్ధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా సపల తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు, నీరాట్టం సమర్పిస్తారు. అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవా అని తమ మీద తల్లుకొని భక్తుల మీద తల్లుతారు. వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాళ్వారు మాత్రమే స్వామి పుష్కరిణిలో ఆ అవబృద్ధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం, ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాళ్వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్రస్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటి జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితస్థ ద్విజోత్తమై చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని ఆ పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు, చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖులు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత ఆ మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు. మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక్క క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్లి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వారిని కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభ అని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహా అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ

ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకుని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీషా పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి రూప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి, దగ్గరదాపు కోటానుకోట్ల తీర్థాలున్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తరిస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతృత్తాయ స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మానః తేయాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్టవాచ మహద్భుతం సర్వ పాప వినిర్ముక్తాః సర్వశోక వివర్జితాః అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేను అని. పృథివ్యాం యాని తీర్థాన్ని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. ఈ పుష్కరిణికి అంత పేరు అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమిపై ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరిణిలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోనూ, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో నాలుగు పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే, స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్నపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురిష్టి కలిగి ఆ అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదకా దశాపరాధ తోయేనా. అంతేకాదండి, స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహమంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దద్నా ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఆరోగ్యము యశస్సు కీర్తి కలుగుతుంది. ఆజ్యేన ఐశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశస్య శర్కర అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్చ మధున, స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షు ధనమిక్షుసారేణ రసేన, అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేణ జలేనచ సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేణ జలముల చేత. గంధతో ఏన సత్పుత్ర లాభాశ్చ. అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతోయేనా, పుష్పము పుష్పతోయంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్య నాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యమంతా కూడా పోతుంది. అదిగో చూడండి, స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ఆ పదార్థ ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్వామికి ఆ విధంగా చక్ర స్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్ళ వారు వెళ్లి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు ఆ విమాన

0: దర్శన కల్పం అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. దివ్య మాల్యాం భరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతాః, యదగ్రే సర్వవేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు, సమస్త తీర్థాలు, సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసి వృక్షము. ఆ తులసి దళాలను స్వామి వాళ్లకు, అమ్మవార్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేద మంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాణి అపయేవ అచ్చిదం సాత్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు గాని పాలు గాని లేక నీరు గాని సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోనూ ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం తస్మాత్ పరతరం పురోక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవిస్తే చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో, నవానిక బ్రహ్మోత్సవాలలో ఎవరైతే భక్తిగా ప్రధానంగా ఉండాలి, భక్తే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి. ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరికే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుని కోసం స్వామి సంభవం నుంచే ఉద్భవించినాడు. అలాంటి దయాళువైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులపైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యమన్నీ కూడా కలిగి ఉంటాయి. ఏతద్ ఉత్సవేన దేవేశః సుప్రీతః భవేతు అన్నారు. ఈ నవానిక బ్రహ్మోత్సవాలు చేస్తే స్వామి చాలా సంతోషిస్తారంట. అనేనైవ గోబ్రాహ్మణాది చాతువర్ణ్యం సమృద్ధి, గవాది సర్వ జంతువులు, బ్రాహ్మణాది సర్వ వర్ణాలు వారంతా కూడా సర్వ కోరికలన్నీ కూడా పొందుతారు. సస్య వివర్ధనం పాడి పంటలు పండుతాయి, సర్వ సంపత్కరం అని చెప్పినారు. గ్రామశాంతి, దేశశాంతి, రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్ర ధారలతో స్వామివారికి ఆ స్వపన తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం. శ్రవణపేయంగా శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం. తిరుపతి కేంద్రంగా తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఇలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమన్వయ భావాన్ని, ఐకమత్యాన్ని కలిగించాలి అని ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని, అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీకాంత్.

0: ఏంకట రమణ గోవిందా గోవిందా గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఎ రమేష్, ఎస్ అజిత్. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 9 రోజులుగా ఆధ్యాత్మిక వైభవంతో భక్తి పారవస్వంతో సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంతటితో ముగుస్తుంది. స్వామివారి

0: వాహన సేవలు, విశేష అలంకారాలు, భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల కొండలు మార్మోగిన ప్రతి ఘట్టాన్ని మీ కళ్లకు కట్టినట్లుగా అందించే ప్రయత్నం చేసింది మీ ఆకాశవాణి. ఈ 9 రోజులు మా ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా వింటూ స్వామివారి సేవలను మా మాటల ద్వారా దర్శించిన మా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి వైభవాన్ని మీతో పంచుకునే మా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. 12 నుండి 20 తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మళ్లీ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:52 దాటి 58 సెకండ్లు. ప్రభాత లహరి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకుంటే, సెప్టెంబర్ 23న ఈరోజు 11వ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయుర్వేదం అంటే 2 పదాల కూడిక, ఆయువు ప్లస్ వేదం. ఆయువు అంటే ఆయుష్, వేదం అంటే విజ్ఞానం అని అర్థం. ఆయుర్వేదం ప్రపంచంలో మొట్టమొదటి వైద్య ప్రక్రియ అని కూడా చెప్పవచ్చు. ఇది సృష్టి ఆది నుంచి ఉంది. ఆయుర్వేదం ఏ జబ్బునైనా నయం చేయగలదు. ఆయుర్వేదం ఏమి చెప్తుందంటే, ఏ మొక్క ఏ భాగాన్నైనా మనం ఔషధంగా ఉపయోగించవచ్చు అని. ఆయుర్వేదం అంటే మనం సైన్స్ ఆఫ్ లైఫ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని వివరాలు ఈరోజు ఉదయం 10 గంటలకు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: ముఖాన మొటిమల
8: సై బాల్,
7: గజ్జా బొబ్బల
8: సై బాల్,
7: నడుగుల తామర
8: సై బాల్,
7: గురద పుల్ల
8: సై బాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
10: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
11: డాక్టర్ వినోద్ పవార్, కప్లా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
10: సెల్ 9440004837.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
12: మాతృత్వం ఒక మధురమైన వరం.
13: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
12: సంప్రదించండి
13: డాక్టర్ బండారి సుజాత,
12: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
13: ఖలీల్ వాడి, నిజామాబాద్.

0: 0846225334.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
4: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
3: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 8639345694.
3: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
4: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
4: ఎన్ఏబిహెచ్ గుర్తింపు,
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: రెమాండ్ షాప్,
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
4: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్,
4: రెమాండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
4: డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
6: అబ్బా, పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
3: ప్రకటనలు విన్నారు. ప్రభాత లహరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు వింటారు ఫుడెన్స్ హాస్పిటల్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొంటారు డాక్టర్ ఎం రోహిత్ గారు.
7: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్,
8: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
7: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
8: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
7: ప్రూడెన్స్ హాస్పిటల్.
8: మీరు సంప్రదించాల్సిన చిరునామా
7: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
9: డాక్టర్ రోహిత్ గారు నమస్కారం అండి.
10: నమస్కారం అండి.
9: డాక్టర్ రోహిత్ గారు, ఇప్పుడు మీరు నిజామాబాద్ లో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి ఈ మధ్య కాలంలో ఆడవాళ్లలోనూ మగవాళ్ళలోనూ మనం సమాన స్థాయిలో చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకుంటే మహిళల్లో ఈ క్యాన్సర్ వ్యాధులు రావడానికి కారణాలు ఏమిటి, అలాగే కేవలం మహిళలకు మాత్రమే వచ్చే క్యాన్సర్ వ్యాధులు ఏమున్నాయి?
10: జనరల్గా ఈ మధ్యలో ఆడవాళ్ళలో మగవాళ్ళలో క్యాన్సర్ చాలా ఎక్కువైపోయాయండి. సో ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. మన ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళ రొమ్ము క్యాన్సర్. తర్వాత ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారం క్యాన్సర్, దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. అది రెండో మోస్ట్ కామన్ క్యాన్సర్. సో ఆడవాళ్ళలో

0: వచ్చేది రొమ్ము క్యాన్సర్, ఇంకా గర్భాశయ క్యాన్సర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట.
1: ఇవి రెండు రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
0: సో మనం ప్రస్తుతం గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అనుకుందాం. సో దానికి కారణం ఏంటంటే హెచ్పివి వైరస్ అని ఉంటుంది. సో ఆ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఆల్మోస్ట్ 90% ఆఫ్ గర్భాశయ క్యాన్సర్, ముఖద్వారం క్యాన్సర్ ఆ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది క్రానిక్ ఇన్ఫెక్షన్ వల్ల అలానే సంవత్సరాలు సంవత్సరాలు తడబడి అక్కడే ఉండిపోయి మన అక్కడున్న సెల్స్ లో చేంజెస్ అయ్యి అది క్యాన్సర్ గా చేంజ్ అవుతుందండి. సో అది మోస్ట్ కామన్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే ఉంటుంది, హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల. సో ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మన మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్స్ అంటాం, సో అది కూడా చూడొచ్చు. సో ఆడవాళ్లలో ఏమో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ వస్తుంది, మగవాళ్లలో పినైల్ క్యాన్సర్స్ వస్తాయి. అది
1: దీన్ని ఏ విధంగా మనం గుర్తించే అవకాశం ఉంది?
0: సో జనరల్ గా ఆడవాళ్లకు ఎలా గుర్తించవచ్చు అంటే వాళ్ళకు సింప్టమ్స్ ఉంటాయండి. జనరల్ గా వాళ్ళు 35-40 ఇయర్స్ మధ్యలో, 30-50 ఇయర్స్ మధ్యలో ఈ క్యాన్సర్ వస్తుంది. సో నెలసరి ఆగిపోయినా కూడా కొంచెం బ్లీడింగ్ అవ్వడం కానీ, సో తెల్లబట్ట అవ్వడం కానీ, సో నెలకి నెలకి మధ్యలో బ్లీడ్ అవ్వడం కానీ, సో కలిసినప్పుడు కొంచెం బ్లీడింగ్ అవ్వడం గానీ, పెయిన్ రావడం గానీ, ఇవన్నీ మనం సింప్టమ్స్ గా చూసుకోవాల్సి
1: ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి లక్షణాలుగా మనం భావించవచ్చు.
0: అవునండి, ఇది క్యాన్సర్ వ్యాధి లక్షణాలుగా భావించవచ్చు. సో ఇలా సింప్టమ్స్ వస్తే మనం నెగ్లెక్ట్ చేయకుండా ఒక గైనకాలజిస్ట్ ని కలిస్తే ఏంటంటే గైనకాలజిస్ట్ ఆర్ ఆంకాలజిస్ట్ ని కలవడం వల్ల సో మనకు ఏదైనా లోపల ఏదైనా ఉంటే మనకు తెలుస్తుంది.
1: అంటే ప్రాథమిక స్థాయిలో అంటే మొదటి దశలో గనక మనం గుర్తించగలిగితే వ్యాధి నివారణకు ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ అండి, మనం మొదటి దశలో గుర్తిస్తే సర్జరీ వల్ల మనకు ట్రీట్మెంట్
1: అయిపోతుంది.
0: సో అదే మనకు లేట్ దశలో గుర్తిస్తే, ఒకవేళ చివరి దశలో కానీ థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ అంటాం, అందులో గుర్తిస్తే రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. కీమోథెరపీ అండ్ విత్ రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అర్లీ స్టేజ్ లో గుర్తిస్తే ఏంటంటే ట్రీట్మెంట్ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి, ఆప్షన్ సర్వైవల్ రేట్ గానీ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ గానీ చాలా మెరుగుగా ఉంటాయి, పేషెంట్ కి కూడా కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. అదే మనం లేట్ స్టేజ్ కి వచ్చేసరికి ట్రీట్మెంట్ తో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో అవన్నీ ఉంటాయండి. అట్లా
1: ఇందాక మీరు చెప్పారు అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అని, అంటే ప్రతి మహిళలో ఇలాగే ఉండే అవకాశం ఉంటుందా, వ్యక్తిని బట్టి మారే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: లేదండి, అది వ్యక్తిని బట్టే మారే అవకాశం ఉంటుంది. ఒకరికి ఏమో కొంచెం తెల్లబట్ట అవుతుంది, ఒకరికి కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది, సో ఒకరికి వెన్నుపూసలో కొంచెం నొప్పిలాగా అనిపిస్తుంది, కింద పొట్ట భాగం కింద భాగంలో నొప్పి రావడం, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సింప్టమ్స్ ఉంటాయి. కానీ మోర్ ఆర్ లెస్ మనకి ఇవే సింప్టమ్స్ ఉంటాయి. సో ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం బెటర్.
1: డాక్టర్ రోహిత్ గారు, మరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు ఏ విధంగా ఉంటాయి?
0: సో మనకు నిర్ధారించడానికి మనం ఒకసారి 30 సంవత్సరాలు దాటిన తర్వాత, సో ప్రతి మహిళ ఈ హెచ్పివి అనే వైరస్ వల్లనే మనకి ఈ క్యాన్సర్ జనరల్ గా వస్తుంది అనమాట. సో మనకు ఈ క్యాన్సర్ రాకముందే మనం స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలండి. అంటే ప్రతి మహిళ 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 3-5 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మేర్ అని టెస్ట్ ఉంటుంది, ప్లస్ హెచ్పివి టెస్టింగ్ అని టెస్ట్ ఉంటుంది. సో ప్రతి 3-5 సంవత్సరాలకు ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఏం సింప్టమ్స్ లేకపోయినా ఈ టెస్ట్ చేయించుకోవాలి. సో ఎందుకంటే వెరీ ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అయితే సింపుల్ సర్జరీతోనే అది క్యూర్ అయిపోతుంది. సో అందుకే స్క్రీనింగ్ టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలి. అండ్ ఆల్సో ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి అవేర్నెస్ పెంచుకోవాలండి, అవగాహన పెంచుకోవాలి. సో ఈ హెచ్పివి వైరస్ ఈ క్యాన్సర్ ని మనం ఒక వ్యాక్సినేషన్, సింపుల్ వ్యాక్సినేషన్ తోని ప్రివెంట్ చేయొచ్చు. సో అంత పెద్ద వ్యాధిని చిన్నప్పుడే ఒక వ్యాక్సినేషన్ ఇస్తే ఎలా ప్రివెంట్ అవుతుందో మనం అలా ప్రివెంట్ చేస్తే మనం ఈ క్యాన్సర్ తోని చాలా బెటర్ గా ఫైట్ చేసిన వాళ్ళు అవుతాం. సో మనకి ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ మీద అవేర్నెస్ పెంచుకోవాల్సి వస్తుంది. సో ఇది మనకు వ్యాక్సినేషన్ ఎలా ఉంటుంది అంటే 9-14 సంవత్సరాల ఆడపిల్లలకు గానీ మగవాళ్ళకు గానీ 2 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. అదే 14 సంవత్సరాలు దాటిన తర్వాత 3 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే మనకు 99% క్యాన్సర్ ప్రొటెక్షన్ రేట్ ఉంటుంది. సో జీవితంలో మనకి సర్వైకల్ క్యాన్సర్ బారి నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో ఇంత పెద్ద క్యాన్సర్ ఒక వ్యాక్సినేషన్ తో ప్రివెంట్ చేయొచ్చు అంటే, అది మొన్ననే మన గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ మార్చ్ లో ఈ వ్యాక్సినేషన్ ని మన గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేశారు.
1: గవర్నమెంట్ హాస్పిటల్లోను ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు అంటే అమ్మాయిలకు ఇవ్వడం జరిగింది.
0: అవునండి, 14 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అది చాలా మంచి ఇనిషియేటివ్. మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారండి, అదే హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్. సో అరౌండ్ 14 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. సో నార్మల్

0: అది 8,000 to 10,000 కాస్ట్ ఉంటుంది ఒక డోస్. సో అది ఫ్రీగా ఇవ్వడం అంటే చాలా మంచి ఇనిషియేటివ్, అది అందరు యూటిలైజ్ చేసుకోవాలి. సో దగ్గరలో ఉన్న గవర్నమెంట్ సెంటర్ కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఇస్తారు.
1: ఇప్పుడు ఆ దశలో తీసుకునే అమ్మాయిలు ఎవరైనా ఉంటే గనక ఇప్పుడు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: సో అది మనకి 26 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు, కానీ 26 సంవత్సరాల తర్వాత కూడా తీసుకోవచ్చు 45 సంవత్సరాల వరకు. కానీ అది ఎంతగా పనిచేస్తుందో మనకు అంత లిటరేచర్ లేదు అనమాట. సో మనం ఏదైనా 26 సంవత్సరాల ముందు పెళ్లి కాక ముందు తీసుకుంటేనే అది ఎఫెక్టివ్ గా ఉంటుంది.
1: ఇప్పుడు నిజామాబాద్ లో మనకి ఎంతవరకు అందుబాటులో ఉంది ఈ వ్యాక్సినేషన్?
0: అందుబాటులో ఉందండి, మన ప్రైవేట్ లో అది అందుబాటులో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. బట్ గవర్నమెంట్ సెంటర్స్ లో మనం రిజిస్టర్ చేసుకుంటేనే మనకు అందుబాటులో ఉంటుంది. సో ఎట్లా అయితే మనం చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్స్ తప్పకుండా ఎలా వేస్తామో, మనకు టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఈ వ్యాక్సినేషన్ అలాగే తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే ఫ్యూచర్ లో ఇట్లాంటి క్యాన్సర్స్ మనం
1: రాకుండా
0: అవకాశం ఉంటుంది,
1: ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ రోహిత్ గారు, మరో ప్రశ్న ఏంటంటే, యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆడపిల్లలకు క్యాన్సర్ వ్యాధులు ఏవైనా సోకే అవకాశం ఏమైనా ఉంటుందా, అంటే పెళ్లి కాని అమ్మాయిలకు?
0: జనరల్ గా అంటే ఒక 30 ఇయర్స్ పెళ్లి కాకముందు కూడా క్యాన్సర్స్ వస్తాయండి. కొంచెం యంగ్ వయసులో బ్లడ్ క్యాన్సర్ రావడం, బోన్ క్యాన్సర్స్ రావడం ఎక్కువగా ఉంటాయి. సో పెళ్ళైన తర్వాత 40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ రొమ్ము క్యాన్సర్ రావడము, గర్భాశయ ముఖద్వారం గర్భాశయ క్యాన్సర్ రావడం ఇవి జనరల్ గా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంటాయి. కాకపోతే యుక్త వయసులో క్యాన్సర్లు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మనం జెనెటిక్ టెస్టింగ్ చేయించాల్సి వస్తుంది. జెనెటిక్ టెస్టింగ్ ఎందుకంటే అది ఫ్యామిలీలో వంశ పారపర్యంగా కూడా రావచ్చు. సో అలా వస్తుంది కాబట్టి మనం అట్లాంటి క్యాన్సర్స్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుని వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
1: ఇప్పుడు నిజామాబాద్ లో ఎలాంటి క్యాన్సర్ వ్యాధులకు వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి?
0: నిజామాబాద్ లో అన్ని రకాల క్యాన్సర్స్ కి మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. అండ్ ఆల్సో మనకు క్యాన్సర్ కి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ కూడా మన ప్రూడెన్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. సో ప్రజలందరూ ఎవరైతే క్యాన్సర్ తో బాధపడుతున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ అండ్ అన్ని కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండర్ ఆరోగ్యశ్రీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
1: మీ అనుభవాన్ని బట్టి వ్యాధి నివారణ అనేది ఏ శాతంలో ఉంది ఈ మధ్య కాలంలో?
0: ఈ మధ్య కాలంలో ప్రజలకు అవగాహన పెరుగుతుందండి. సో మనం క్యాన్సర్లు అర్లీ స్టేజ్ గా డయాగ్నోస్ అవుతున్నాయి. సో దానికి మనం సర్జరీ కూడా బెటర్ గా చేయవచ్చు, దానికి క్యూర్ రేట్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. సో అదే మనకు లేట్ గా వస్తే అన్ని డిఫికల్ట్ గానే ఉంటాయి, పేషెంట్స్ కి డిఫికల్ట్ గానే ఉంటాయి, యాజ్ అ డాక్టర్స్ మాకు కూడా డిఫికల్ట్ గానే ఉంటాయి, అందరికీ డిఫికల్ట్ గానే ఉంటాయి. మన జిల్లా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోండి. సో మనకు కొన్ని క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ టెస్ట్ చేయొచ్చు, అంటే క్యాన్సర్ ముందుగానే మనం టెస్ట్ చేసుకోవచ్చు, అది రెగ్యులర్ గా చేసుకోవాల్సి వస్తుంది అందరు, దాని మీద అవగాహన పెంచుకోండి. అండ్ కొన్ని క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ తో ప్రివెంట్ అవుతాయి, సో అది కూడా అవగాహన పెంచుకోవాలి. సో అండ్ ఆల్సో మన బాడీ ఇచ్చిన వార్నింగ్ సైన్స్ ని మనం గ్రహించాలి, గమనిస్తూ ఉండాలి, గమనించి ఏదైనా దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం అవన్నీ చేస్తే అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి.
1: బాగుంది డాక్టర్ రోహిత్ గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధుల రకాలు, అందులో ముఖ్యంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ రావడానికి కారణమేమిటి, దాన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు, గుర్తించడానికి ఎలాంటి వైద్య విధానాన్ని మనం అవలంబించి దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ ఎం రోహిత్ గారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, ఈరోజు 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.

ఇందులో పాల్గొంటారు డాక్టర్ కె గోపికృష్ణ గారు. అలాగే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ పి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్.

శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 24వ తేదీ అనగా గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు ఫల్మనాలజిస్టు డాక్టర్ బి రాజేశ్వర్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ అనగా రేపు ఉదయం 7:30

అలాగే రేపు ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా పిల్లలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి టెలికేంద్రం నుండి

0: తీసుకుంది మించకూడదు.
1: మించకూడదు.
0: అలాగే ఇప్పుడు మనం చక్కెర ఏ స్థాయిలో తీసుకుంటే బాగుంటుంది అంట?
1: షుగర్ అనేది చాలా హార్మ్ఫుల్ మనకు. ఎందుకు అంటే మనకు చక్కెర వ్యాధి, డయాబెటీస్, వెయిట్ గెయిన్, ఊబకాయము, ఒబేసిటీ వచ్చే పరిస్థితులు ఎక్కువ అవుతాయి. ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు అనేది చేరుతుంది అన్నట్లు, అది కూడా ప్రమాదకరం ఎక్కువైపోతాయి. సో అందుకే మనం షుగరీ డ్రింక్స్ అంటే కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. స్వీట్స్, షుగర్ లెవెల్స్ అనేవి

0: చికెన్, సోయాబీన్, పన్నీర్, టోఫు ఇలాంటి వెజిటేబుల్స్కి సపరేట్గా సోర్సెస్ ఉన్నాయి. మనకు నాన్ వెజిటేరియన్కి సపరేట్గా సోర్సెస్ ఉన్నాయి, ఉండాలి. ప్లస్ అడిషనల్గా ఫ్రూట్స్ కన్సంప్షన్, 2-3 కప్స్ ఫ్రూట్స్ అనేవి అడిషనల్గా తీసుకోవాలి. మనం ఈ రేషియో మెయింటైన్ చేసినామంటే ఆటోమేటిక్గా మనం మంచి ఆహారం తీసుకున్నట్టే.
1: బాగుంది డాక్టర్ గారు. మరి హెల్దీ మెయింటైన్ చేయాలంటే డ్రై ఫ్రూట్ గురించి కూడా కొంచెం చెప్పండి, ఎంత తీసుకోవాలి హార్ట్కి?
0: రకాల డ్రై ఫ్రూట్స్ అనేవి హార్ట్కి చాలా మంచిది, కానీ చాలామంది డ్రై ఫ్రూట్స్ మంచిది మంచిది అని చాలా మోతాదులో తీసుకుంటున్నారు. మోడరేట్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే పిడికేడు, వాటిలో ఆల్మండ్స్ అంటే బాదం, వాల్నట్స్, పిస్తా ఈ మూడు అనేవి గుండెకు మంచివి. కాజు, కిస్మిస్ వాటి వల్ల కొంచెం హై క్యాలరీస్ వస్తాయి. మనం ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాము అంటే అవి తీసుకున్నా పర్వాలేదు, కానీ వర్కౌట్ సరిగా చేయట్లేదు కానీ ఇవి మంచివని తీసుకుంటున్నామంటే మళ్ళీ మనం ఇండైరెక్ట్గా క్యాలరీస్ పెంచుకున్నట్లే. సో మళ్ళీ దానివల్ల వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది, మళ్ళీ ఇండైరెక్ట్గా మనకు వచ్చే ప్రమాదాలు వస్తాయి. సో రోజుకు ఒక పిడికేడు, ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తా ఉండేటట్లు చూసుకుంటే కరెక్ట్ తీసుకున్నట్టు.
1: డాక్టర్ గారు చివరిగా మరి మా శ్రోతులకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు మంచి ఆరోగ్యకరమైన హార్ట్ ఉండాలంటే?
0: సో చివరిగా మనం హార్ట్ మనది హెల్దీగా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ ఏది? ఇంతకుముందు మనం మాట్లాడినట్లు హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్స్ అండ్ తక్కువ మోతాదులో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు షుగర్, సాల్ట్, ఫ్రై ఐటమ్స్, రిపీటెడ్గా కుక్ చేసిన ఆయిల్, వీటిని అవాయిడ్ చేయాలి. ఓకే, లాస్ట్ ఫైనల్గా ఒక్క వర్డ్లో చెప్పాలంటే మనం ఫుడ్ ప్రిఫర్ చేయాలి. ఫుడ్ ఇండైరెక్ట్గా మనకు హానికరం. సో న్యాచురల్ ఫుడ్, ఆహార పదార్థాలు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తినడం అనేది ఇంకా మంచిది. ఇంకొక మంచి టిప్ ఏంటి అంటే ఈవినింగ్ మనం డిన్నర్ టైం అనేది ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటర్. ఐడియల్గా అయితే 7 లోపు కంప్లీట్ చేస్తే బెటర్, ఒక 1 అవర్ అటు ఇటు. సో 8 లోపు చేయాలి. తిన్న వెంబడే పడుకోకుండా తిన్న తర్వాత కొంచెం వాకింగ్ చేయడం కానీ అలా ఒక 2 అవర్స్ మన నిద్రకు డిన్నర్కి గ్యాప్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు. సో ఇవన్నీ శ్రోతలందరూ పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ హార్ట్ని కాపాడుకోవాలని కోరుతున్నాం.
1: బాగుంది డాక్టర్ గారు. చక్కగా ఈరోజు ఒక ఆరోగ్యవంతమైనటువంటి హార్ట్కు ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలనే విషయం మీద చక్కటి అవగాహన కల్పించారు మా శ్రోతలందరికీ. శ్రోతలు విన్నారు కదా, ఇంకేం ఆలస్యం, ఈరోజు నుంచే పాటించండి. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మీకు మనసారా ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: ఇంతవరకు మీరు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నారు డాక్టర్ కె గోపికృష్ణ గారు. నిలయంలో సమయం 8:46 దాటి 33 సెకండ్లు. సినీ రంజని కార్యక్రమం వింటారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. వింటున్న శ్రోతలకు గమనిక, ఈ రోజు సాయంత్రం 5:45 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: భూమనా ఇలా

0: రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
4: ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. అంతం సినిమాలోని పాట వింటున్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:00. కార్యక్రమంలో మొదటి మెసేజ్. కార్యక్రమంలో మొదటి పాట. ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు స్వర్ణాకర్, గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత వీరు నిజామాబాద్ నుండి కోరుతున్నారు. వీరి కోసం మా ఇంటి బంగారం సినిమాలోని పాట వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, ARO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లోజ్ సమయం 10:51 అవుతుంది. వాల్తీరు వీరయ్య చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజిని వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది వాల్తీరు వీరయ్య నుండి ఈ పాట.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 10:55 అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా వినబోతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయిషా, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ పెద్ద అంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అలాగే వివిధ భారతి వింటున్న మా శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా, టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులు సాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో మహామన శిక్షాసేవ్ ప్రకల్ప్ కార్యక్రమంలో 28 మంది నిరుపేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్స్ గవర్నర్ పంపిణీ చేశారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, దేశమే ప్రథమం భావనతో కృషి చేయాలని గవర్నర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2023 నుంచి ఇప్పటి వరకు రాష్టంలో 7563 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. బాధితుల నష్టపరిహారం గ్రీన్ ఛానల్ ద్వారా సత్వరం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా చెప్పారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీస్ శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా తెలంగాణ ఏగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ సాండిలియా పురస్కారం అందుకున్నారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి భవిష్యత్ తరాలు కాపాడే లక్ష్యమని డీజీపీ సివి ఆనంద్ పేర్కొంటూ ఏగల్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. వచ్చే నెల నుంచి వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని రాష్ట వ్యాప్తంగా 8283 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మిల్లింగ్లో అక్రమాలు జరగకుండా కొత్త ఫిజికల్ వెరిఫికేషన్ యాప్, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేశారు. టెక్నాలజీ, డిజిటల్ పోలీసింగ్ టూల్స్ వినియోగించి పెండెన్సీ తగ్గించడంపై దృష్టి పెట్టాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశించారు. నెలవారీ క్రైమ్ రివ్యూ మీటింగ్లో మాట్లాడుతూ సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిరోధం, మహిళా భద్రతపై ప్రజా అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని, ఫిర్యాదులు తుది పరిష్కారం కోసం ఫాలోఅప్ చేయాలని అధికారులకు సూచించారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 11:03 దాటి 19 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి సంగీత దర్శకులు.

గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ అశోక్. 1960-70ల మ్యూజిక్ మాస్టర్, పాశ్చాత్య సంగీత వాయిద్యాల పదనిసల మాధుర్యాలతో పరవశింపజేసిన ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, కన్నడ స్టార్ హీరో కాంబోలో ఏకంగా 50 సినిమాలకు పైగా సంగీతం అందించిన స్వర దిగ్గజం రవివర్మకి అందని ఒకే ఒక అందానివో అనే స్వరభానితో ముగ్ధులను చేసిన స్వర సామ్రాట్, రాశాను ప్రేమలేఖలెన్నో అంటూ స్వర ఝరిని కురిపించిన మాస్ట్రో ఇళయరాజా గురు, పాడనా తెలుగు పాట అంటూ దేశభక్తి రసస్వాదన మేళవించిన దక్షిణ భారత మేటి సంగీతకారులు, ఒక వేణువు వినిపించెను అనురాగదేవత అంటూ అనురాగ గీతిక అంటూ చిరస్థాయి వేణునాదాలను పలికించిన వేణావాణి సంగీత దర్శకులు ఆయనే జీకే వెంకటేష్. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆయన జీవిత విశేషాలతో పాటు సినీ ప్రయాణం, ఆనుమత్య లాంటి పాటలు విని ఎంజాయ్ చేద్దాం.

నటులుగా, నిర్మాతగా, గాయకునిగా, సంగీత దర్శకులుగా బహుముఖైన ప్రజ్ఞాపాఠవాలు జీకే వెంకటేష్ గారు సొంతం చేసుకున్నారు. సంగీత జ్ఞానము, స్వరాలద్దే అసాధారణ ప్రతిభ తండ్రి వారసత్వంగా వచ్చింది. జీకే వెంకటేష్ గారి తండ్రి సంగీత విద్వాంసులు. తన కుటుంబ సభ్యులంతా కూడా మరి సంగీతంలో ఆరితేరిన వారే కావటం విశేషం. జీకే వెంకటేష్ గారు వీణ వాయించడంలో నైపుణ్యశీలి అన్నమాట. క్రియేటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తి కావడంతో ఇండస్ట్రీకి వెస్టర్న్ మ్యూజిక్ను పరిచయం చేసి ఒక కొత్త ట్రెండ్ను తీసుకొచ్చారు, కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు ఆ రోజుల్లో అంత గొప్ప సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నటన సంగీతం తెలుసు కాబట్టి తెర మీద కనిపించాలనే కోరికతో మద్రాసు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొన్ని సినిమాల్లో బాల నటులుగా కూడా నటించారు. అప్పుడే అప్పటి ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్తో పరిచయం ఏర్పడిందన్నమాట. అలా ఆయనతో కలిసి జీకే వెంకటేష్ గారు తమిళ సినిమాకు పనిచేస్తూనే నేపథ్య గానం కూడా చేశారన్నమాట. సంగీతంలో నేర్పరి కాబట్టి విశ్వనాథన్ రామూర్తి గారుల వద్ద సహాయ సంగీత దర్శకులుగా పనిచేసి మంచి మెలకువలు నేర్చుకుని, అంటే ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ఏ విధంగా బాణీలు కట్టాలి, ఎలాంటి సంగీతం ఇష్టపడతారు, తర్వాత కొత్త కొత్త క్రియేటివిటీ నాలెడ్జ్తో మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా వాడాలి, ఎలా బీజమ్స్ వాడాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుని అనతి కాలంలోనే కన్నడ చిత్ర స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా చరిత్ర సృష్టించారు హైదరాబాద్ వాసి జీకే వెంకటేష్ గారు.

జీకే వెంకటేష్ గారి అసలు పేరు గురజాడ కృష్ణదాస్ వెంకటేష్. 1927 సెప్టెంబర్ 21 హైదరాబాద్లో జన్మించారు. మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ పరంగా 1938 మద్రాసు వెళ్లారు. కోరస్ గీతాలతో, చిన్న చిన్న వేషాలతో సహాయ సంగీత దర్శకులుగా పనిచేసి 1952 ఒక తమిళ నడిగే పేరుతో డబ్ అయిన సినిమాతో సంగీత దర్శకులుగా కెరియర్ మొదలుపెట్టారు. అది కూడా అప్పటి కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్తో. అది మొదలు వారి కాంబోలో 50 సినిమాలకు పైగా ఒక్క జి వెంకటేష్ గారే మరి సంగీతం అందించడం వారి ఘనతకు ఒక నిదర్శనం.

కన్నడ చిత్ర పరిశ్రమలో సంగీత పాటల పరంగా సంగీతం పరంగా జైత్రయాత్ర సాగిస్తూనే అటు తమిళం, హిందీ, తెలుగు భాషా చిత్రాలకు కూడా అదిరిపోయే సంగీతం అందించారు. మంచి పాటలు కంపోజ్ చేశారు, మధురమైన బాణీలు అందించారు. 1959లో మహిషాసురమర్దిని, సంచారి, విజయ వీరగాథ, విజయ వీరుని కథ, అలాగే 1968లో అత్తగారు కొత్తకోడలు చిత్రాలకు కమ్మని పాటలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. అలా తెలుగు సినిమాల పరంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆలుముత్యాల లాంటి పాటలను స్వరబద్ధం చేసి తనకంటూ ఒక మార్క్ను క్రియేట్ చేశారు జీకే వెంకటేష్ గారు.

వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇవ్వడంలో జికి వెంకటేష్ గారిది ప్రత్యేకమైన శైలి. ఆయన సంగీతం అందించిన చిత్రాలు విజయఢంకా ముగించడానికి కారణం కూడా ఆ సూత్రమే. దాదాపు అన్ని భాషల్లో కలిపి 600 పైగా చిత్రాలకు వినసొంపైన అజరామర చిత్రాలకు సంగీతం అందించారు. 1969 వచ్చిన నాటకాలు రాయడు, సినిమా పాటలు మరి ఎంతటి ప్రజాదరణ పొందాయో అందరికీ తెలుసు. ఆ స్వర బాణీలు నేటికి ఓ మైమరపు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అత్యంత ప్రతిభగల సంగీత జ్ఞాని మాస్ట్రో ఇళయరాజా గారికి జీకే వెంకటేష్ గారి గురు. తనతో పాటు దాదాపు 200 సినిమాలకు ఇళయరాజా గారు పనిచేశారు. కాబట్టి ఆ మేధా సంపత్తిని పొనికిపుచ్చుకున్నారు ఇళయరాజా గారు. ఇళయరాజా గారి వెస్ట్రన్ మాయాజాలం కూడా జీకే వెంకటేష్ గారి వద్ద నుండి నేర్చుకుని మరి ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు ఇళయరాజా గారు. ఆ సక్సెస్లో మరి మన జీకే వెంకటేష్ గారి పాత్ర కూడా చాలా చాలా ఉంది.

ఇలా మత్తుగొలిపే పాటల బాణిలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆకర్షించారు. మీరు విన్న ఆ పాట 1979లో తెరకెక్కిన ఏఎన్ఆర్ చిత్రం రావణుడే రాముడైతే. చిత్రంలోని పాటలు, జీకే గారి స్వరాలు వీణలై సరికొత్త అనుభూతులను అందిస్తూనే ఉన్నాయి. తెలుగులో జీకే వెంకటేష్ గారు తక్కువ సినిమాలకే సంగీతం అందించినప్పటికీ అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్.

తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్ ప్రాంతంలో. కానీ కన్నడ చిత్ర పరిశ్రమను ఏలటమంటే ఎలాంటి ప్రతిభ ఆయన సొంతమో ఒక్కసారి మనం ఊహించుకోవాలి. అసలు నిజంగా ఊహకందనటువంటి అంశం అంతటి ప్రతిభాశాలి జీకే వెంకటేష్ గారు. ఆయన తెలుగులో కొన్ని చిత్రాలకి పనిచేసినప్పటికీ ప్రతి పాట ఆనిమిత్తమై నిత్య చైతన్య గీతాలుగా మరి మన చెవుల్లో వీణులు విందును అందిస్తూ ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చారు కాబట్టి ఆయన అన్ని సినిమాలు చేయగలిగారు. అత్యంత గొప్ప విషయం ఏంటంటే ఆయన వెస్ట్రన్ మ్యూజిక్ని పరిచయం చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ఈ క్రెడిట్ ఉంది. ఒక రికార్డ్ క్రియేట్ చేశారు ఆయనలో, ఆయన సంగీతంలో, తర్వాత ఆయన బాణిలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఒక మంచి జ్ఞాని అన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో అసలు ఆయనకు ఆయనే సాటి అనేంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు జీకే వెంకటేష్ గారు.

ఆయన స్వర వీణలోంచి వచ్చినటువంటి కొన్ని గీతాల్లో కొన్ని పాటలైతే ఎప్పటికీ మధుర గీతాలుగా, ప్రేరణ గీతాలుగా నిలిచిపోయినటువంటి పాటలు కూడా ఉన్నాయి. అందులో 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి చిత్రంలోని అన్ని పాటలు కూడా ఆల్ టైమ్ హిట్స్. ప్రతి పాట కలకాలం నిలిచేవే కావటం విశేషం. అయితే మరి మనం జాతీయ పండుగలు జరుపుకుంటాము. జాతీయ పండుగల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడి యొక్క దేశభక్తి నరనరాన ఏ విధంగా ఉప్పొంగుతుందో, ఏ విధంగా ఆ మనసు పులకించిపోతుందో, తన్మయత్వంతో మనం దేశభక్తితో ఊగిపోతామో, అలాంటి సమయంలో ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఏట కూడా ఆ పాట వినాల్సిందే. ఆ పాట మైకుల్లో, లౌడ్ స్పీకర్స్లో మారు మ్రోగుతూనే ఉంటాయి. ఎప్పటికీ ఎప్పటికీ చిరకాలంగా

పాటను ఎల్లకాలం వినేలా మళ్ళీ మళ్ళీ వినిపించేది, మనసు పొరలను మీటేది స్వరపాణి. అది నిత్య వసంతమై విరిసేలా చేస్తుంది. మాఘం మాసం వల ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, ఎప్పుడూ వినాలనిపిస్తూనే ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి పాటలను స్వరపాణి చేసి మనందరినీ తన్మయత్వంలో ముంచేశారు. విన్న ప్రతిసారి పరవశించిపోవటమే మన వంతు. అలాంటి కమ్మని పాటలు జీకే వెంకటేష్ గారి స్వర వీరులోంచి వచ్చాయి. అందుకే మనం అందరం కూడా ముగ్ధులమయ్యాము, విన్నసారి మరో కొత్త అనుభూతికి లోనవుతున్నాము.

తరాలు మారుతున్నా కూడా ఆ పాటలోని మాధుర్యం మాత్రం మారదు. అలాంటి అద్భుతమైనటువంటి బాణిలతో పాటు కమ్మని పాటలు మనకిచ్చారు, తర్వాత మంచి సంగీతం అందించారు. అలాంటి వాయిద్యాల కూర్పు కూడా మరి వచ్చే తరాల వారికి అందుతుందా అంటే నిజంగా అందదు. ఎందుకంటే అదొక యూనిక్, ఆయన ఒక ట్రెండ్ని సెట్ చేశారన్నమాట. జీకే వెంకటేశ్వర నిజానికి సంగీతానికి ఎల్లలు లేవు, భాషతో సంబంధం లేదు. వీణుల విందైన సంగీతం బాణి ఉంటే చాలు మైమరిచిపోతాము విన్న ప్రతిసారి కూడా. అలాంటి కమ్మని గీతాలు మనకిచ్చారు జి వెంకటేష్ గారు. ఆయన తెలుగులో బాగా పేరు తెచ్చినటువంటి సినిమాలు, తర్వాత పాటలు మీరు విన్నారు కదా, ఇంకా వాటితో పాటు చాలా చాలా పాటలు ఉన్నాయి. మరి అన్నీ ఒకేసారి మనం వినిపించలేం కాబట్టి, మరి ఆల్ టైమ్ హిట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అంత అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారు.

ఆర్య సినిమా కోసం సాగర్ పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. జీవితంలో ప్రతి ఒక్కరూ విజేతలే వ్యక్తిగతంగా ఆలోచిస్తే. అందుకే విజేత వేరు, ప్రపంచ విజేత వేరు. పోటీలో గెలవటం వేరు, ప్రపంచ పోటీలో నెగ్గటం ఇంకో వేరు. అలా విశ్వ విజేతగా గెలవాలంటే, నెగ్గాలంటే, విజయం సాధించాలంటే కొన్ని ముఖ్యాంశాలను మరవద్దు అంటారు క్రికెట్ ఎవరెస్ట్ శిఖర్ తెండూల్కర్ గారు. మరి ఆయన ఏమేమంటారంటే, ఆయన చాలా చెప్పారు, ఆయన ప్రతి మాట ఒక సందేశమే. కాకపోతే కొన్ని మాత్రం ఒక బేసిక్ రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అంటారు ఆయన. మీ కలలు ఆపకండి, ఎందుకంటే కలలు సాకారం అవుతాయి. ఎదుటి వాళ్ళు మీపై రాళ్ళు విసిరితే వాటిని మైలురాళ్లుగా మార్చుకోండి. ఎప్పుడు ఇంకొకరితో పోల్చుకోవద్దు, ప్రయత్నం చేయవద్దు అని సందేశాలు ఇచ్చారు. నిజమే కదా, కార్యశీలి అంటే ఒక యూనిక్గా ఉండాలి, అప్పుడే అందరిలో విజేతగా నిలుస్తారు. మరిన్ని ఆసక్తికర సందేశాలు విన్నాం.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారు తన క్రీడాభిమానులకే కాకుండా వివిధ రంగాల్లో విజయం సాధించేవారికి కొన్ని సందేశాత్మకమైనటువంటి మాటలన్నమాట ఆయన ఇచ్చినటువంటి. చాలా సందర్భాల్లో చాలామంది చెప్పేవి కానీ క్రీడలో అత్యున్నతంగా రాణించాలంటే విజయ తీరాలను చేరుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయా రంగాల్లో ప్రపంచాన్ని జయించిన ప్రముఖుల సందేశాలను తప్పకుండా పాటించాలి, సాధించాలి, ఆచరణలో పెట్టాలి, అనుకున్నది సాధించాలి అని భావించే వారి కోసం ఇలాంటి మాటలన్నమాట గోల్డెన్ వర్డ్స్. మనం అసలు పోటీలో నిలవాలని అనుకున్నప్పుడే మనం సంక్లిష్టమైన పరిస్థితుల్లోకి ఎంటర్ అయినట్లు. అందుకే సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగా మనం స్థిరంగా ఉండాలి అంటారు సచిన్ గారు. మన ప్రవృత్తిని అనుసరించి స్పష్టంగా ఆలోచించాలి అని అంటారు. మరి నిజంగా ఒక ఏదైనా ఒక రంగంలోకి మనం ఎంటర్ అవుతున్నాము అంటే అక్కడ ఎదురయ్యే ప్రతి సవాళ్లను మనం ఎదుర్కోవాలి.

ప్రతి అంశాన్ని మనం ఒక స్వీకరించాలి. ఎదురయ్యే ప్రతి ఒక దాన్ని మనం అధిగమించి ముందుకు వెళ్ళాలి. కొన్ని కొన్నిసార్లు మనం అన్నింటికి త్యజించవలసి వస్తుంది. సో కాబట్టి ఒక రంగంలోకి మనం ఎంచుకున్నటువంటి రంగము అది ఉపాధి కోసమా, లేకపోతే చరిత్ర సృష్టించడం కోసమా, లేకపోతే 10 మంది ప్రయోజనం కోసమా, లేకపోతే అందరికీ ఆదర్శంగా నిలవటం కోసమా అనేది పక్కన పెట్టి మన లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంది, ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యం చేరిన తర్వాత దేశ ప్రయోజనాలు, దేశ ప్రతిష్ట ఎలా పెరుగుతుంది, ఎలా గర్విస్తుంది అనే దాని మీద కూడా ఆధారపడుతుంది. దానికి తగ్గట్టే మన ప్రణాళిక వేయాలి. ఇలాంటి గొప్ప గొప్ప మాటలు మన భారతరత్న సచిన్ టెండూల్కర్ మన జాతికి ఇచ్చారన్నమాట. అంత అద్భుతమైనటువంటి మాటలు ఆయన ప్రతి మాట. కారణం ఏంటి అంటే ఆయన ఏం సాధించారు అనేది, ఆయన సాధించిన భారతరత్న అంటే అలాంటి వాళ్ళ ప్రతి మాట కూడా అక్షర సత్యం, ఆచరణలో పెడితే అనుకున్నది సాధించడం తథ్యం. మీరు వింటున్న పాట రంగం సినిమా నుంచి. అంతకుముందు రంగస్థలం సినిమా నుంచి పాట విన్నారు.

వరల్డ్ కప్ గెలవటం ఒక అదృష్టం కాదు, అదొక సాధన ప్రక్రియ. అకస్మాత్తుగా వచ్చి చేరేది, అందుకునేది కాదు. ఎలా అంటే, ఒకేసారి 50వ మెట్టు ఎక్కలేం కదా. ఒక్కొక్కటి దాటుకొని విజయ శిఖరం చేరినట్లుగా ఉంటుంది ప్రపంచ విజేత లక్ష్యం. అందుకే కింది స్థాయి నుంచి సాధన పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే ఎదుర్కొనే సత్తా, మెలకువలు, అంచనా సామర్థ్యం, పోటీలో గెలిచే సత్తా వస్తుంది అంటారు సచిన్ గారు. సుదూర లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచించుకున్నప్పటికీ కూడా ఒకనొక సమయంలో ఒక లక్ష్యంపైనే, ఒకే అంశం గురించి, ఆ లక్ష్యం గురిపెట్టి దానికోసమే తప్పించాలి, దానికోసమే పనిచేయాలి, దానికోసమే కఠోర సాధన చేయాలి. మనకు చుట్టూ ఉన్న పరిసరాలు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎన్ని లాగుతున్నా సరే, కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఎదురైనా సరే, లక్ష్యం నుండి మాత్రం గురి తప్పకూడదు. అప్పుడే విజయం సాధిస్తాం. నిజంగా విజయం రాత్రికి రాత్రికి వచ్చేది కాదు, అదొక నిరంతర ప్రక్రియ, నిరంతర సాధన. సాధనతో పాటు త్యాగం కూడా ఉంటుంది అందులో. సో ఇవన్నీ ఉంటేనే మనం కొన్ని గొప్ప గొప్ప లక్ష్యాలు సాధిస్తాము. సాధకుల లక్ష్యం ఇలా ఉండాలి అని మార్గనిర్దేశం. ఎప్పటికీ తరం మారుతున్నా కూడా ఈ అమృతం లాంటి వాక్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి అంటారు భారతరత్న సచిన్. ఆశిస్తూ నమస్తే. మీరు వింటున్న పాట చిరుత సినిమా కోసం, రాహుల్ నంబేర్ సుచిత్ర పాడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావ్ విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్ లో వడోదరాలో పర్యటిస్తారు. మహారాజా సాయాజీరావ్ విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రీయ కవి రామ్ధారి సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతి నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారి సింగ్ ధింకర్ కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధింకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కలంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కు ఉన్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
1: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled, growth has remained robust, and India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure.

0: ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమాపేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ప్రీపీల్ ఐటీ రిటర్న్స్, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
1: Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
0: Akasavani, Vartalu Vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడలు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా గల్ఫ్ సహకార మండలి అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తువులు ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిశాలో పలు దక్షిణ తీర ప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరదాటే సమయంలో వరదలు, కొండచెట్టు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా రాష్టాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాద్ ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పథకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పథకం సాధించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాల్రాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈరోజు జరగనున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య

0: విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం ఈట్ ఫిట్.
2: అందరికీ నమస్కారం. ఉదయం టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పూరి, ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇడ్లీ కనిపిస్తే కొందరు ఇది చాలా హెల్దీ అంటారు. దోశ కనిపిస్తే ఇంకొందరు దోశలో నూనె ఉంటుంది కాబట్టి ఇది అంత హెల్దీ కాదు అంటారు. మరి నిజంగా ఏది ఆరోగ్యకరం, ఇడ్లీనా దోశనా? మీరు ఇడ్లీ టీంలో ఉన్నారా, లేక దోశే నా ఫేవరెట్ అని చెప్పే దోశ టీంలో ఉన్నారా? ఒకసారి మీ మనసులోనే చెప్పుకోండి, ఇడ్లీ లేదా దోశ. అయితే ఈరోజు మనం ఎలాంటి ఊహాగానాలు లేకుండా రెండింటిని సరిగ్గా ఒక్కసారి చూద్దాం. ముందుగా ఇడ్లీ దగ్గరికి వెళ్దాం. బియ్యం, మినపప్పు వంటి పదార్థాలతో పిండిని తయారు చేసి అది పులిసిన తర్వాత ఆవిరితో ఉడికిస్తే మనకు మెత్తటి ఇడ్లీ వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇడ్లీని ఆవిరితో ఉడికిస్తాం, అదే సాధారణంగా అదనపు నూనె అవసరం అసలు ఉండనే ఉండదు. అందుకే తక్కువ కొవ్వుతో సులభంగా తినగలిగే టిఫిన్గా ఇడ్లీకి మంచి పేరు వచ్చింది. ఇడ్లీ మెత్తగా ఉండటంతో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు డైజెషన్కి కూడా ప్రాబ్లం ఉండదు కాబట్టి చాలా సులభంగా తినగలుగుతారు. అయితే ఇడ్లీ అంటేనే పర్ఫెక్ట్ ఫుడ్ అని చెప్పేయచ్చా? ఆహా, అది కూడా కాదు. ఎందుకంటే మనం తినే ఇడ్లీ పరిమాణం, దానితో తినే చట్నీ, సాంబార్, పక్కన తీసుకునే వడ వంటి వాటి వల్ల మొత్తం భోజనం మారిపోతుంది. అంటే ఇడ్లీ ఒక్కటినే చూసి ఆరోగ్యకరం అని నిర్ణయించకూడదు, మనం మొత్తం ప్లేట్ని చూడాలి. ఇప్పుడు దోశ దగ్గరికి వెళ్దాం. దోశ కూడా సాధారణంగా బియ్యం, మినపప్పు ఆధారంగా తయారయ్యే పిండితో చేస్తారు. పాన్ లేదా తవ్వా మీద పిండిని పలుచగా పరిచి కాలుస్తాం. ఇక్కడే మనకు ప్రధానంగా ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. దోశ తయారీలో ఉపయోగించే నూనె లేదా నెయ్యి దాని క్వాంటిటీ, క్యాలరీస్, కొవ్వు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. ఒక సాధారణంగా ప్లెయిన్ దోశ తక్కువ నూనెతో చేస్తే అది కూడా మంచి టిఫిన్ ఎంపిక కావచ్చు. కానీ మసాలా దోశ, బటర్ దోశ, చీజ్ దోశ, ఎక్కువ నూనెతో వేసే దోశ ఇవన్నీ ప్లెయిన్ దోశతో ఒకేలాగా ఉండవు. దోశ అన్హెల్దీ అని చెప్పడం కూడా సరైంది కానే కాదు. ఇప్పుడు మన ఈట్ ఫిట్ లో అసలు ప్రశ్న, ఇడ్లీ వర్సెస్ దోశ ఎవరు గెలుస్తారు? సమాధానం, ఇది పరిస్థితిని బట్టి మారుతుంది. అవును, ఒకే ఒక్క విన్నర్ అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎంపిక అనేది ఎలా తయారు చేస్తారు, ఎంత తిన్నారు, దానితో ఏమి తిన్నారు అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ పాట తర్వాత.

0: నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఫస్ట్ మనం ఇడ్లీలో కొన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం. ఆవిరితో ఉడికించడం, ఇడ్లీకి సాధారణంగా డీప్ ఫ్రై అవసరం లేదు, రెండోది చాలా తక్కువ ఫ్యాట్స్ ఉంటాయి, నూనె అసలే అవసరం లేదు అనేది, అండ్ మృదువుగా కూడా ఉంటుంది తినడానికి. ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పులియబెట్టిన పిండి, ఇదే కదా మనకు కావాల్సింది. సరైన ఫెర్మెంటేషన్ జరిగితే రుచి టెక్స్చర్లో మార్పుతో పాటు కొన్ని పోషకాల లభ్యతకు కూడా సహాయపడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఒక విషయం, ఇడ్లీ ప్రధానంగా కార్బోహైడ్రేట్ ఆధారిత టిఫిన్, అందుకే ఇడ్లీతో పప్పు ఆధారిత సాంబార్ లేదా ఇతర పోషకాహారమైన కాంప్లిమెంట్స్ తీసుకోవటం అవసరం, మంచిది కూడా. అయితే దోశ వంత వస్తే దోశను సరిగ్గా తయారు చేస్తే మంచి టిఫిన్గా తీసుకోవచ్చు. దోశను మనం రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాం కదా, మనం ఇందాక అనుకున్నట్లుగా ప్లెయిన్ దోశ అంటే రైస్తో చేసిన దోశ, రాగి దోశ, మిల్లెట్ దోశ, పెసరెట్టు, వెజిటేబుల్ దోశ, చీజ్ దోశ, నెయ్యి దోశ, కారం దోశ, మసాలా దోశ. అయితే ప్రోటీన్ పరంగా మంచి ఎంపిక మనకి అని చెప్తున్నారు న్యూట్రిషనిస్టులు. అలాగే రాగి లేదా ఇతర మిల్లెట్స్తో చేసే దోశ కూడా ఇంకా ఎక్కువ పోషకాలనే అందిస్తుంది, కాబట్టి దోశను పూర్తిగా విలన్ చేయకండి. దోశ కూడా మన ఈట్ ఫిట్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఈ పాట తర్వాత.
1: శివ పూజకు చివురించిన సిరి సిరి

మనం రెండు ఇడ్లీలు తిన్నప్పుడు నాలుగు గిన్నెలు వాటి పక్కన ఉండాలట. ఇది నేను చెప్తున్న విషయం కాదు, న్యూట్రిషనిస్ట్లు చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు రెండు ఇడ్లీలు తిన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రోటీన్ కూడా ఉండాలంటే రకరకాల కాయగూరలు వేసిన సాంబారు, పల్లి చట్నీ, పుదీనా చట్నీ

టమాటో చట్నీ లేదా కారపొడి, అది ఒక కాంబినేషన్. అండ్ దోశని తీసుకుంటే ప్లెయిన్ దోశ తీసుకున్నా దానికి మనం ఇక కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, టమాటో చట్నీ, పుదీనా చట్నీ, అల్లం చట్నీ, అంటే కొన్ని వెరైటీస్ మారుస్తూ ఉంటాం అన్నమాట. మార్చాలి కూడా అని చెప్తూ ఉన్నారు. ఏదేమైనా దోశని ప్లెయిన్ గా కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మసాలా దోశ గానీ లేదా దోశ బ్యాటర్ తయారు చేస్తున్నప్పుడు దోశ బ్యాటర్ లో క్యారెట్ కానీ టమాటో కానీ లేదా కొన్ని ఆకుకూరలు లైక్ పాలకూర, మెంతికూర ఇలాంటివి యాడ్ చేసినట్లయితే ఇంకొంచెం పోషకాలు మనం యాడ్ చేసుకున్నట్లుగా అవుతుంది.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. చాలా మందిలో ఉన్న ప్రశ్న, నేను వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను, నేను ఇడ్లీ తినొచ్చా, దోశ తినొచ్చా అని. ఓ, ఇవన్నీ యూనివర్సల్ క్వశ్చన్సే, వాటికి సమాధానం ప్రతి ఒక్కరికి వేరు వేరుగా చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. మన రోజువారీ ఆహారం, ప్రోటీన్ సైజ్, ప్రిపరేషన్, మెథడ్, ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం. తక్కువ నూనెతో మనం తీసుకునే ఎక్కువ పోషకాలు, అలాగే మన మోడరేట్ పోర్షన్లో ఇడ్లీ ప్లస్ సాంబార్ తీసుకోవచ్చు. ముఖ్యంగా పోర్షన్ కంట్రోల్, అంటే ఇందాక నేను చెప్పినట్లు 4 ఇడ్లీలు తినడం కంటే 2 ఇడ్లీలు ఎక్కువ కూరగాయల సాంబార్ ఇలా తీసుకుంటే మీ మీల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే పెద్ద ఎక్కువ నూనెతో చేసిన మసాలా దోశ కంటే చిన్న చిన్న మీడియం దోశలు ప్లస్ సాంబార్, పల్లి చట్నీ ఆర్ అల్లం చట్నీ, ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇక్కడ సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను. ఇక పిల్లల విషయానికి వస్తే, ప్రతి ఒక్క ఇంట్లో మన సౌత్ ఇండియాలో టిఫిన్ అంటే ఇడ్లీ దోశ. అది అన్నప్రాసన అయిన తర్వాత వెంటనే పిల్లలకి స్టార్ట్ చేయడం కూడా ఇడ్లీని పాలతో పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇడ్లీనే పెట్టాలి, దోశనే పెట్టాలి అని ఒకే ఫుడ్ మీద ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలకు వెరైటీ ముఖ్యం. ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా, అటుకుల పొంగల్, ఇలా వివిధ రకాల బ్యాలెన్స్డ్ ఫుడ్స్ ఇవ్వచ్చు. పిల్లల వయస్సు, అవసరాలు, ఆహారపు అలవాట్లను బట్టి పోర్షన్ మారుతూ ఉంటుంది. పిల్లల టిఫిన్లో కేవలం కార్బోహైడ్రేట్ కాకుండా పప్పులు, కూరగాయలు, పండ్లు, పెరుగు వంటి ఇతర గ్రూప్ ఆఫ్ ఫుడ్స్ని కూడా మనం రోజంతా కలిసేలాగా ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక సాంగ్.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఏ ఫుడ్ గురించి తీసుకున్నా కూడా కొన్ని రకాల అపోహలు ఉంటాయండి, భలే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి. కొంతమంది అంటారు ఇడ్లీ వైట్ గా ఉంది కాబట్టి అన్హెల్దీయా, ఎందుకంటే రైస్ వైట్ గా ఉంటుంది కాబట్టి తినకూడదు అని అంటున్నారు కదా. ఈ మధ్య కాలంలో ఇంత సింపుల్ కాదు కదా, ఏదనుకున్నా మనకి ఇక్కడ రంగే ముఖ్యం అనుకుంటే ఇడ్లీలో కూడా మీరు క్యారెట్ తురిమి వేయొచ్చు, లేదా బటానీ, బీన్స్, బీట్రూట్ ఇలా యాడ్ చేసినట్లయితే ఇంకా ఆరోగ్యకరం కదా. ఇడ్లీ తింటే వెయిట్ పెరుగుతుందా అనేది కూడా ఇంకొక అపోహ. ఒక ఫుడ్ వల్లే బరువు పెరగటం లేదా తగ్గటం అనేది ఎక్కడ నిర్ణయించబడదు. మొత్తంగా మనం తీసుకునే ఆహారం, శారీరక ఎక్సర్సైజెస్లు, లైఫ్ స్టైలు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అండ్ సరే, ఇడ్లీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక దోశ గురించి వస్తే దోశలో చాలా ఆయిల్ ఉంటుంది అండ్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని వేస్తూ ఉంటారు దోశ మీద, కాబట్టి అన్హెల్దీ అని కొంతమంది అనుమానం. అయితే ఈట్ ఫిట్ ఏం చెప్తోందంటే తక్కువ నూనెతో దోశ తయారు చేయండి, ప్లెయిన్ దోశతో పాటు సాంబార్ తీసుకోండి. తరచూ తినేటప్పుడు వెరైటీ కోసం మిల్లెట్ దోశ, రాగి దోశ, పెసరట్టు ఇలాంటి ఆప్షన్స్ ట్రై చేయండి. బటర్ దోశ చీజ్ కంటే హై క్యాలరీస్ వర్షన్, హై ప్రోటీన్ వర్షన్ అప్పుడప్పుడు తీసుకోండి. పోర్షన్ సైజ్ అనేది గుర్తుంచుకోండి. ఇడ్లీకి కూడా కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. అవేంటి అంటే మనం ఇడ్లీని సాంబార్తో తీసుకోవటం, కాయగూరలతో తీసుకోవటం, చట్నీ పోర్షన్ని చూసుకోవటం చాలా చాలా అవసరం. అయితే ఇడ్లీతో పాటు వడ, బజ్జీ, పూరి ఇలా అన్ని కలిపి భారీ బ్రేక్ఫాస్ట్గా మార్చకండి. ఒక్కోసారి ఇష్టమైంది తినడం తప్పు కాదు, కానీ ప్రతిరోజు అదే ప్యాటర్న్ కాకుండా వెరైటీ తీసుకురావటం చాలా ముఖ్యం.

ఈచ్ ఫిట్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. మరి హైదరాబాద్ లో ఉన్న అందరికీ చెప్పేది ఒకటే, అంటే ఓన్లీ హైదరాబాద్ అని కాదు సౌత్ ఇండియన్స్ ఎవరున్నా మన ఇడ్లీలు దోశలు తినేవాళ్ళు, అసలు ఇడ్లీ తింటే ఆరోగ్యకరమా దోశ తింటే ఆరోగ్యకరమా అని ఆలోచించే వాళ్లకు ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ మనకి, మీకు నాకు కూడా. రేపు మార్నింగ్ మీరు టిఫిన్కి వెళ్ళినప్పుడు, లేదు ఇంట్లో టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు, ఇడ్లీనా దోశనా అని అడిగితే మీరేం చెప్తారు? ఇడ్లీ అంటే టీమ్ ఇడ్లీ, దోశ అంటే టీమ్ దోశ. ఈట్ ఫిట్ అదే చెప్తుంది, టీమ్ హెల్త్ లో ఇద్దరికి చోటు ఉంటుంది, అదే అసలు విషయం. ఇప్పటి వరకు మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రశ్న, ఇడ్లీ వర్సెస్ దోశ ఏది ఆరోగ్యకరం? నా సమాధానం, సరిగ్గా తయారు చేసిన ఇడ్లీ మంచి ఎంపిక, తక్కువ నూనెతో చేసిన ప్లెయిన్ దోశ ఇంకా బెటర్ ఆప్షన్. పెసరట్టు హై రిచ్ ప్రోటీన్ కాబట్టి దానికి సై నేనైతే. కూరగాయలతో చేసిన దోశ మంచి వెరైటీ, కానీ అధిక నూనెలు తగ్గించడం చాలా మంచిదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఏ ఫుడ్ తీసుకున్నా మనము ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించడం చాలా మంచిది కదా, ఓవరాల్ న్యూట్రిషనల్ క్వాలిటీ కూడా మారిపోతుంది. అందుకే విన్నర్ ఒకటనే కాదు, బ్యాలెన్స్డ్గా మనం ఏది తీసుకుంటామనే. ఏదైనా సరే మనం ఆరోగ్యకరమైన జీవన శైలి అలవరుచుకుంటున్నాం, అదే ఈట్ ఫిట్ కూడా చెప్తోంది. కాబట్టి ఈట్ ఫిట్ లో మనం తెలుసుకుంటున్న ప్రతి విషయం కూడా మనకి ఫుడ్ ని ప్రేమించే వాళ్ళ కోసమే. మీరు ఇడ్లీని ఆస్వాదిస్తున్నారా లేదా దోశను ఆస్వాదిస్తున్నారా అనేది మీ ఆప్షన్. ఏది తిన్నా కూడా మనం మనస్ఫూర్తిగా తిన్నప్పుడే అది మన వంటికి పడుతుంది. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనం ఏదైనా తింటూ ఉన్నప్పుడు మాట్లాడకుండా తినాలి అని చెప్పి, నోరు మూసుకొని తిను అని చెప్తుంటారు కదా. అంటే తినేటప్పుడు నోరు మూసుకోవడం అంటే మాటలు రాకుండా ఆ తింటున్న పోర్షన్ ఏంటి ఏం తింటు

తింటున్నాం, ఓ ఇక్కడ నేను పుదీనా చట్నీ తింటున్నాను, ఈ పుదీనా చట్నీ తింటే నాకు ఆరోగ్యానికి మంచిది, ఇక్కడ నేను పన్నీర్ తింటున్నాను తింటే నా ప్రోటీన్ వస్తుంది అనేది మన మైండ్కి మనం ఇస్తాం. ఇచ్చినప్పుడు అది ఆ సిస్టమ్ అనేది చక్కగా వర్కౌట్ అవుతుంది అనేదే మనకు పెద్దవాళ్ళు చెప్తున్నది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది, అది ఇడ్లీ అయినా దోశ అయినా ఇంకేదైనా. మరి ఈరోజు మన ప్రశ్నకి ఫైనల్ ఆన్సర్ ఇడ్లీనా దోశన జవాబు, రెండిట్లో ఏది ఎలా తయారు చేస్తాం, ఎంత తిన్నాం, దానితో ఏం తిన్నాం అనేదే ముఖ్యం. అందుకే ఇడ్లీతో ఆరోగ్యం, దోశతో రుచి, రెండింటితోనూ బ్యాలెన్స్. ఇది మీ ఈట్ ఫిట్, నేను మీ ఆర్జీ రేణు. మరో మంచి సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం.

0: మీరింతవరకు ఈట్ ఫిట్ విన్నారు. సమర్పణ ఆర్చర్యను. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ ఉదయం అధికారులు జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, ఇది ఈరోజు రాత్రికి కళింగపట్నానికి సమీపంలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయ శిల్ప వాస్తు కళను ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సచివాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు. విద్యుత్ లైన్లు, వాగుల మల్లింపు, రహదారుల అనుసంధానంపై శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు అధికారులు జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టు పంటలను కాపాడేందుకు కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిసింది. దాదాపు 5.5 లక్షల ఎకరాల ఆయకట్టులో కీలక దశలో ఉన్న పంటలను కాపాడేందుకు 5,000 క్యూసెక్ల నీటిని 4 రోజుల పాటు నిరంతరాయంగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకుంటామని కర్ణాటక సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో మహామనశిక్షా సేవా ప్రకల్ప్ కార్యక్రమంలో 28 మంది నిరుపేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్లను గవర్నర్ పంపిణీ చేశారు. స్కాలర్షిప్తో జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, దేశమే ప్రథమం అనే భావనతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ పాదపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన స్వామీజీ, భారతీయ సంస్కృతి మూలాలను కొత్త తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే నెల నుంచి వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మిల్లింగ్లో అక్రమాలు జరగకుండా కొత్త ఫిజికల్ వెరిఫికేషన్ యాప్, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేసినట్లు వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ జనరేటింగ్ రూఫ్ కు యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ పేటెంట్ మంజూరు చేసింది. ఆటం పేరుతో పిలిచే ఈ సాంకేతిక సౌర ఘట్టాలను పైకప్పు నిర్మాణ సామాగ్రితో అనుసంధానించి విద్యుత్ ఉత్పత్తి చేసే వినూత్న సోలార్ రూఫింగ్ విధానం ఇది. దీని ద్వారా సాంప్రదాయ సోలార్ రూఫ్ల కంటే 20-40% అధిక విద్యుత్ ఉత్పత్తి చేయగలదని ఎంపీ వెల్లడించారు. ఈ గుర్తింపు సుస్థిర ఇంధన రంగంలో భారత ఆవిష్కరణలకు దక్కిన కీలక గౌరవం అని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో టీబీ నివారణకు అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. టీబీ బాధితులకు 80 మందికి న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్, టీబీ వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన సంస్కరణల్లో అంతరిక్ష రంగ సంస్కరణలు కీలకమైనవిగా నిలిచాయి. 2020 జూన్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ సంస్కరణలు దశాబ్దాలుగా ఇస్రో పరిధిలో ఉన్న అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ దేశాన్ని స్వావలంబన దిశగా సాంకేతికంగా మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలన్న దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
1: ఈ సంస్కరణల్లో భాగంగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ పేరుతో నూతన సంస్థను ఏర్పాటు చేశారు. ప్రైవేటు కంపెనీలు దేశ అంతరిక్ష మౌలిక సదుపాయాలను వినియోగించుకునేందుకు సమాన అవకాశాలు కల్పించడం, వాటికి తగిన మార్గదర్శకత్వం అందించడం ఈ సంస్థ ప్రధాన బాధ్యత. ఈ సంస్కరణలకు ఉదాహరణగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను చెప్పుకోవచ్చు. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా 2018 స్థాపించిన ఈ సంస్థ 2022 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ ను ప్రయోగించి చరిత్ర సృష్టించింది. ఇటీవలే హైదరాబాద్ లోని తమ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించి సంస్థ తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించడం విశేషం. ఈ సంస్కరణలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని స్కై రూట్ బ్రాండింగ్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ తేజస్వి భాగవతుల తెలిపారు.
2: 2020 సంవత్సరంలో కేంద్రం తీసుకొచ్చిన స్పేస్ రిఫార్మ్స్ వల్ల స్కై రూట్ లాంటి కంపెనీస్ కి కొత్త అవకాశాలు వచ్చాయి. ఈ సపోర్ట్ తో మేము విక్రమ్ ఎస్ ని లాంచ్ చేశాము. తర్వాత జులై 2026 లో విక్రమ్ 1 తో ఆర్బిట్ ని కూడా చేరుకున్నాము. హైదరాబాద్ నుంచి వేల మంది యంగ్ ఇంజనీర్స్ ఇండియాని గ్లోబల్ స్పేస్ సెక్టర్ లో ముందుకు తీసుకెళ్లడానికి పనిచేస్తున్నారు. 2047 విక్షిత్ భారత్ కి ఇది ఎంతో సపోర్ట్ గా నిలుస్తుంది.
1: యువతకు ఉపాధి అవకాశాలు, అంకుర సంస్థల వృద్ధి, గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచడం వంటి ప్రజా సంక్షేమ లక్ష్యాలతో ఈ సంస్కరణలు ముడిపడి ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సప్తగిరి ఉపగోని, ఆకాశవాణి న్యూస్, హైదరాబాద్.
0: పశ్చిమ మధ్య వాయువ బంగాళాఘాతంపై కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ నేటి రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో ఆంధ్ర, ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, మానుకొండూరు, చొప్పదండి సహా గ్రామీణ ప్రాంతాల్లో గణపతి నిమజ్జనం ప్రారంభమైంది. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.
3: ప్రతి నిమజ్జనం ప్లేసెస్ లో ఇన్ కార్నేషన్ డిస్ట్రిక్షన్ అలవేరియన్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. లైటింగ్ తో పాటు బ్యారికేడింగ్, అరేంజ్మెంట్ ఆఫ్ స్విమ్మర్స్, అరేంజ్మెంట్ ఆఫ్ మెడికల్ టీమ్, అది కాకుండా సఫిషియెంట్ క్రేన్స్ కూడా పెట్టడం జరిగింది.
0: గణేష్ నిమజ్జన వేడుకలు నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. మరోవైపు ఈ రోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. గణేష్ నిమజ్జనాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ నీతికా పంత్ సూచించారు. ములుగు జిల్లా కొండపర్తిలో సమ్మక్క, సారక్క మహిళా రైతు ఉత్పత్తుల సంఘం పేరుతో ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేసి విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఫలితంగా సంఘంలోని మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తున్న ఇర్ప మంగావిని ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: మేము తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డు మంచి క్వాలిటీతో తయారు చేస్తున్నాం కాబట్టి సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. దాని వల్ల మాకు కూడా అధిక లాభాలు వస్తున్నాయి. ఇప్ప పువ్వు లడ్డు వల్ల మంచి సేల్స్ ఉన్నాయి. అందువల్ల ఈ లడ్డు చేసే కుటుంబాలు అందరూ సంతోషంగా ఉన్నారు.
0: నెహ్రూ జూలాజికల్ పార్క్ లో నిన్న ప్రపంచ రైనోసెరస్ దినోత్సవం జరిగింది. వివిధ పాఠశాల నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అరటి, బత్తాయి, పైనాపిల్, సపోటా, ద్రాక్ష, దానిమ్మ, జామ 7 కిలోల తయారు చేసిన 7 కిలోల ప్రత్యేక కేక్ ను పార్కులోని 5 కొడ్గమ్మగాలకు అందించారు. ఈ రోజు 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. సహజ జీవన విధానాన్ని ప్రోత్సహించడం, వ్యాధి నివారణ, ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఆయుర్వేద వైద్యశాలలు, కళాశాలల్లో ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జిల్లా హోమియో ఆయుర్వేద శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని మంత్రి

సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 28 సమయంలో కొన్ని క్షణాల్లో చూడటం కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: షూటం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షూటం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం 24 పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. మీ పేరు, మీ ఊరు పేరు, సమాధానం ముందుగా సమాధానం ఉండాలి. షూటం కార్యక్రమానికి ఈ కార్యక్రమం కంటే వారికి ఇష్టమైనటువంటి ప్రోగ్రామ్, అన్ని కార్యక్రమాలు కూడా ఇష్టం అనుకోండి, కానీ ఇది స్పెషల్గా ఇంకా చాలా చాలా ఇష్టం. కారణం ఏంటి అంటే తమ యొక్క ప్రజ్ఞను ఇక్కడ ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఏ ప్రశ్న వేస్తారా దానికి సమాధానం తెలిస్తే వెంటనే అనుకుంటున్న మీద ఆధారపడతారు. కొంతమంది మాత్రం నిజంగా జెన్యున్గా ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు కూడా షోలో పార్టిసిపేట్ చేస్తూ ముందుగా సమాధానం చెప్పాలి, నాకు తెలియని ప్రశ్న ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారనమాట చాలామంది శ్రోతలు. సో మనం మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాము. ప్రశ్న వచ్చేస్తుంది. ఉడ్చ్ రసాయన చర్యలో ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు? ఉడ్చ్ రసాయన చర్యలో ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు? సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి.

రిక్షా ఓడి సినిమా కోసం బాబా సెహగల్ సుజాత పాడిన పాట వింటున్నారు.

షూటింగ్ కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, వుడ్స్ రసాయన చర్యలు ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు అని మనం ప్రశ్న వేశాం. అయితే దీనికి సమాధానంగా చాలా మంది శ్రోతలు ఎప్పటిలాగే ప్రయత్నం చేశారు, కానీ మరి వీరికి సమాధానం మాత్రం దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు పంపినటువంటి సమాధానం బట్టి తెలుస్తుంది. కానీ ఒకే ఒక శ్రోత మాత్రం వెంటనే ప్రశ్న అడగగానే సమాధానం పంపించారు. రైట్ ఆన్సర్, వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటి అంటే డ్రై ఈథర్, పొడి ఈథర్, ఇది ద్రావణిగా వాడతారు. ఇది సరైన సమాధానం అనమాట. వారికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగాహెడ్స్. ప్రశ్న చాలా కఠినంగా లేదు అని అనుకున్నాం, కానీ మరి కఠినమైన ప్రశ్న అని మాకు అర్థమైంది మీ సమాధానం బట్టి. ఎందుకంటే ఎవరు చెప్పలేదు. ఒక లాజికల్ క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పండి. ఒక్కసారిగా మన చుట్టూ అంతా, ఒక్కసారిగా మన చుట్టూ ఉన్న మొత్తం పరిసరాలు కానీ మొత్తం టోటల్గా శూన్యమైతే మీరేం చేస్తారు? మన చుట్టంతా కూడా శూన్యమైతే మీరేం చేస్తారు? మీ కనుక సమాధానం తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది లాజికల్ క్వశ్చన్, అర్థం చేసుకోవాలి. మీరు వింటున్న పాట ముద్దుల ప్రియుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగినటువంటి ఒక లాజికల్ క్వశ్చన్ వేశాము. ఆ ప్రశ్నకు సమాధానంగా అయితే నిజానికి ఇది విశ్లేషణాత్మకమైనటువంటి క్వశ్చన్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి వాళ్లకున్న ఆలోచన పరిధిని బట్టి సమాధానం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఏ సమాధానం చేశారో ఇది చదువు.

ఎందుకంటే ఆసక్తికరమైనటువంటి అంశం అన్నమాట. వీరు ఏమంటున్నారంటే, హైదరాబాద్ బిఎన్ దగ్గర నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, అంతఃశూన్యమైనప్పుడు మనిషి బ్రతికి లేనట్లే అని

ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది, సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి అని మరొక శ్రోత ఆర్ము నుంచి ప్రేమనాథ్ కళావతి. అంతా శూన్యమైపోయినట్లే, మనిషి కూడా పోయినట్లే అని పుట్టపాక నుంచి భవాని వెంకట్ వీరు వారి సమాధానం. మలక్పేట నుంచి రాధ, చుట్టూ శూన్యమైతే నేను కూడా శూన్యం అని వీరు సమాధానం చేశారు. అలాగే ఆక్సిజన్ తీసుకోను వెళ్తాను అని చెప్పేసి వెంకన్న వీరు బెల్లంపల్లి నుంచి సమాధానం చేశారు. మన గురించి విశ్లేషణ చేసుకోవచ్చు జయలక్ష్మి హైదరాబాద్, మనం కూడా శూన్యులకి కలిసిపోతాం బ్రహ్మయ్య కర్నూలు, సృష్టి అంతా ఒకే స్త్రీ రూపంగా పరిసరాలు మారినా స్త్రీలని అని చెప్పేసి వీరు రాజేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఆదరణ కోసం వెతుకుతాము అని చెప్పేసి రీబోట్ అని మెసేజ్ చేశారు మాధురి హుజూరాబాద్ నుండి. తర్వాత ఇంకో శ్రోత మహమ్మద్ జైనుద్దీన్, వీరు కూడా మరి ఒక సమాధానం ఇది ఇచ్చారు, మాకు అసలు ప్రశ్న అర్థం కాలేదని చెప్పేసి. తర్వాత నార్కట్పల్లి నిమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశం వీరు హేమలత, మాయమైపోతామని రోబోట్ ఘటన హుజూరాబాద్ నుండి. శూన్యం అంటే భగవంతుడే, అందుకే భగవంతుని ప్రార్థిస్తామని చెప్పేసి మరొక శ్రోత వీరు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుండి. కళ్ళు తెరుచుకుంటాము అని చెప్పేసి కనకరావు పెడిన, మొదట ప్రశాంతంగా ఉండి సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుతామని, మరణం సంభవిస్తుందని జోగులాంబ గద్వాల జిల్లా డీకే ఆనందరావు, దేవుడు నన్ను కాపాడు అని వేడుకుంటాము అని చెప్పేసి పాష వరంగల్ నుంచి. భయపడతాము అని దస్తగిరి సంధ్యాపతిడు కడప జిల్లా నుంచి. మనపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది ఈనుడి కళ్యాణి లక్ష్మీ జంగమ్మ, పిండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఎనగల్లు నుండి. వీరేం సమాధానం ఇచ్చారంటే స్పృహ కోల్పోతామని. లైటింగ్ ద ల్యాంప్ అని ఎర్రా సరస్వతి ఈశ్వర్ బాన రామశంకర్ నగర్ నుంచి. అచేయంలోకి వెళ్ళిపోతాం ఎండి లతీఫ్ వరంగల్, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం ఉంటుంది అని బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం ఇచ్చారు. అయితే నిజానికి మన చుట్టూ అంతా శూన్యమైనప్పుడు మనం కూడా శూన్యంలోకి వెళ్ళిపోతాము, మనం అంటూ ఉండం అక్కడ. సో మనం చేయడానికి ఏముండదు. సో ఈ ఆన్సర్ చేసిన వాళ్ళు కొంతమంది బ్రహ్మయ్య కర్నూలు, అలాగే ఇంకొక ఇద్దరు శ్రోతలు, వాళ్ళు కూడా సరైన సమాధానం ఇచ్చారనమాట. అంత శూన్యం అంటే మరి మనం కూడా శూన్యంలోకి వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకొక శ్రోత కూడా చేశారు కదా. సో వీరిద్దరికి మాత్రమే సరైన సమాధానం అనమాట. వారందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెర్ట్స్. చాలా ఆసక్తికరమైనటువంటి క్వశ్చన్ అనమాట అది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది? టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది? దీని కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తేలిపోతున్నాం. సమాధానం, మీ పేరు, మీ ఊరి పేరు ఇవి మాత్రమే టైప్ చేసి పంపించండి. మీరు వింటున్న పాట అంతఃపురం నుంచి, గానం చిత్ర ఇళయరాజా.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం షో టైం. అయితే షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఎవ్వరు కూడా చేయలేదు. కారణం ఏంటంటే ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. చాలామంది శ్రోతలు ఎప్పటిలాగే అందరూ కూడా చాలా స్పోర్టివ్గా, పోటీతత్వంతో, ఉత్సాహంగా, ఆనందంగా షో టైంలో సమాధానం పంపించారు. అయితే సరైన సమాధానం ఎవరు పంపలేదు. సరైన సమాధానం 7 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య ఈ వయసు వారికి ఉద్దేశించి వారికి పోషకాహారం అందించాలనే లక్ష్యంతో టార్గెట్ ఆడియన్స్ పథకం ప్రవేశపెట్టారనమాట. ఇది సరైన సమాధానం. ఈ క్రీట్ అంతా కూడా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్కి దక్కుతుంది. మరి ఒక ప్రశ్న వచ్చేస్తుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అందరికీ తెలుస్తుంది, నేను అంచనా వేస్తున్నాను. రీజన్ ఏంటి అంటే దొరుకుతుంది.

కాబట్టి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ ఎవరు అందుకున్నారు? ప్రశ్న మరొకసారి, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ ఎవరు అందుకున్నారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మనం వింటున్న కార్యక్రమం షోటైం. షోటైంలో మేము అడిగే ప్రశ్నలు కఠినంగా ఉన్నాయో లేదంటే మరి వాళ్ళ మెదడుకు చిక్కలేదో తెలియదు, కానీ శ్రోతలు ఇవాళ అందరూ ఎప్పటిలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ సరైన సమాధానం చేయట్లేదన్నమాట. ఇవాళ కూడా ఈ క్రెడిట్ కూడా వివిధ భారతికే చెందుతుంది. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ను అందుకున్నవారు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం ఎవరు చేయలేదు. సరైన సమాధానం జూ జియాన్ మిన్ అండ్ అమర్త్య సేన్ వీరికి దక్కిందనమాట. ఓకే, మరి ఒక ప్రశ్న వచ్చేస్తుంది. ఇది కూడా లాజికల్ థింకింగ్ అనమాట, ఒక రకమైనటువంటి నాలెడ్జ్కి సంబంధించినటువంటి అంశం. బాగా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది, మీరు ఎక్కడ వెతికినా దొరకదు, మీ బుర్రకు మాత్రమే దొరుకుతుంది అది, అందుతుంది ఆలోచిస్తే. మన శరీరం ఏ శాస్త్రం ఆధారంగా నడుస్తుంది? మన శరీరం ఏ శాస్త్రం ఆధారంగా నడుస్తుంది? సమాధానం తెలిస్తే అందరి సమాధానాలు, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తగ్గట్టుగా మీ అభిప్రాయం ప్రకారం మీ ఆన్సర్ చేయండి. అందరి అభిప్రాయాలు, అందరి ఆన్సర్ చదువుతాం, సరైన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

0: షో టైం కార్యక్రమంలో చివరిగా మనం వేసినటువంటి లాజికల్ క్వశ్చన్, మన శరీరం ఏ శాస్త్రం ఆధారంగా నడుస్తుంది అని ప్రశ్న వేసాం. దీనికి సమాధానంగా చాలామంది ఈ మెసేజ్ చదువుకుంటే ఏమేమో చేశారు మీ ఇష్టం సార్ అని మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నారు అని చెప్పేసి వీరు సమాధానం ఇస్తున్నారు. తత్వశాస్త్రం ఘటన్న హుజూరాబాద్, ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా హైదరాబాద్ బిఎన్ నగర్ నుంచి, నందిపేట నుండి వెంకటేష్ వీరు జీవశాస్త్రం ఆధారంగా, తర్వాత ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా అని మరొక సురత, అనేక జీవ వ్యవస్థల సమన్వయం లేదా శక్తి ఆధారంగా ఆర్మ నుంచి ప్రేమనాథ్ కళావతి, జీవశాస్త్రం గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, అలాగే 11 రకాల అవయవాల ప్రకారం నడుస్తుంది డివి సూర్యశ్రీ మహాలక్ష్మి ఫ్రమ్ కౌకూర్ నుండి, ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా పుట్టపాకి నుంచి భవానీ వెంకట్, జీవశాస్త్రం ఆధారంగా ఫిర్జాద్గూడ నుంచి శ్రీనివాస్. ఇది ఎలాగో జీవశాస్త్రం అనేది అందరికీ తెలిసిందే. అయితే సరే, మా యొక్క అభిప్రాయం చెప్తాను ప్రకృతి ఆధారంగా అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా నుంచి రాజు ఉమ ఆన్స్ చేశారు. తర్వాత మరొక శ్రోత వీరు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, ప్రకృతి సృష్టించిన జీవశాస్త్రం ఆధారంగా మెదక్ జిల్లా ఎల్దుర్తి సేకులు ఫ్యామిలీ, వీరు కూడా ఇంచుమించుగా అదే చేశారు. జీవశాస్త్రం ఆధారంగా జోగులాంబ గద్వాల జిల్లా నుండి బయాలజీ వీరు రణక్క, హుజూరాబాద్ నుంచి పులిపాటి వెంకటేశం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి జీవశాస్త్రం ఆధారంగా శారీబాల సావిత్రి కుబేర్ జిల్లా, బయాలజీ ఆధారంగా సిహెచ్ విజయ్ కుమార్, చందనగర్ నుంచి జీవశాస్త్రం రసాయన శాస్త్రం పుట్టపాక మిరియాల తిరుమల ఆండాలు, జీవశాస్త్రం ఆధారంగా శరీరం నడుస్తుంది అని చెప్పేసి చెంపపేట నుంచి రాజా. మరొక శ్రోత కూడా ఇదే ఆన్సర్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహారి యశోద, ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా బ్రహ్మయ్య కర్నూలు, చోడవరపు సాయి మన వితగిత నగర హైదరాబాద్ బయాలజీ అన్నారు. జీవశాస్త్రం లేదా వైద్య శాస్త్రం ద్వారా నడుస్తుందని ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి పాలెంపోలయ్య, నార్కడిపల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి ఉన్న వెంకటేశ్వర హేమలత కూడా వీరు కూడా అదే ఒక యంత్రంలో పనిచేస్తున్నారని రాజేందర్ జగిత్యాల నుంచి, మేబీ బయలాజికల్ అని జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, నరాల వలన రక్త ప్రసరణ అని చెప్పేసి సంజయపురప జిల్లా నుంచి నిర్మల్, అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి బయాలజీకి సంబంధించినటువంటి సృష్టికి సంబంధించిన అని చెప్పేసి అందరు శ్రోతలు మెసేజ్ చేశారు. సమయం తక్కువగా ఉంది. ఇది శరీరం అన్ని శాస్త్ర నడుస్తుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి అనేది నా అభిప్రాయం. నిజమా కాదా విశ్లేషించుకోండి. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి స్టూడియోల సమయం 2 గంటలు. ఇప్పుడు మిడ్ డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.
1: President Draupadi Murmu says youth efforts will propel India to a developed nation before 2047. Finance Minister Nirmala Sitharaman inaugurates BRICS tax heads meeting in Delhi. Calls for stronger BRICS voice in global tax negotiations. Indian Railways commissions cover 4.0 for the first time on South Central Railway. Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana marks 8 years transforming public healthcare access across India. External Affairs Minister Dr. S. Jaishankar discusses collaboration in AI, space, energy with counterparts from UAE and France. Deep depression over Bay of Bengal moves closer. Heavy rain lash coastal Odisha and Andhra Pradesh. And in Asian Games 2026, Indian men's and women's skeet teams win bronze medals in Japan. Mirabai Chanu wins silver in weightlifting. President Draupadi Murmu has expressed confidence that India will become a developed nation even before 2047 through the efforts of the youth. Addressing the 75th convocation ceremony of the Maharaja Sayaji Rao University of Baroda in Vadodara today, she said that education becomes meaningful only when it is put to use for the nation and society.
2: मैंने देखा कि इस दीक्षांत समारोह में उपाधि प्राप्त करने वाले विद्यार्थियों में बेटियों की संख्या ज्यादा है। ये बदलते हुए भारत की तस्वीर है जो देश के अधिकांश उच्च शिक्षा संस्थानों में दिखाई दे रहा है। आज क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी इस बात का शुभ संकेत है कि हमारे देश समावेशी विकास की दिशा में आगे बढ़ रहा है।
1: The president said that technological transformation is taking place in every field today. She added that a multidisciplinary approach is the solution to many of the challenges being faced today. She also appreciated the increasing participation of women in various fields, including education. Finance Minister Nirmala Sitharaman has said that the decisions taken in the ongoing multilateral tax negotiations over the next few years would shape cross-border taxation for a generation. Addressing the inaugural session of the BRICS tax heads meeting in New Delhi today, Ms. Sitharaman said, the BRICS countries are large developing economies and source jurisdictions that have built significant domestic tax capacity from a low base, and their perspective is essential to making these negotiations fair and lasting. Talking about tax administrations, Ms. Sitharaman said they are moving from paper-based and relationship-dependent processes to data-driven and digital systems. She added that India's experience with faceless assessment, pre-filled returns, real-time invoice authentication, and AI-enabled taxpayer assistance has attracted interest from BRICS partners.
3: Look at what has emerged from the BRICS tax track this year. Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible, and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards, and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
1: Indian Railways has achieved a significant milestone in railway safety with the successful commissioning of Kavach version 4.0 for the first time on South Central Railway. Railway Ministry said the upgradation from Kavach version 3.2 to version 4.0 has been successfully completed over 108 route kilometers on the Malkajgiri-Kamareddy section of Hyderabad Division. Kavach 4.0 brings enhanced safety, advanced technology, higher reliability and safer train options. More from our correspondent.
4: Kavach is an indigenously developed automatic train protection system designed to enhance operational safety. The system assists the loco pilot in maintaining trains with prescribed speed limits and can automatically apply brakes when required if the loco pilot fails to do so. Kavach is designed to help prevent signal passing at danger, control train speed in critical situations and reduce the risk of collisions. The system also supports safer train operations during inclement weather conditions. The successful commissioning of Kavach 4.0 on South Central Railway represents an important step towards strengthening indigenous railway safety technology and expanding advanced automatic train protection capabilities across

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్ష బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: ఇది మీ అభిమాన FM వివిధ భారతి 102.8 MHz శక్తిశీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మహిళా శక్తిమని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వింటూ ఉండండి.

మొండిమొగుడు పెంకిపెళ్ళం సినిమా కోసం ఎస్పీ శైలజ పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ. ఫార్చ్యూన్ ఇండియా పవర్ఫుల్ విమెన్ 2026 జాబితాలో రెండవ స్థానం. ఒక ప్రముఖ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు. భారతదేశంలోనే సంపన్న వ్యక్తుల 10 మంది మహిళల్లో ఏకైక వ్యక్తిగా అరుదని రికార్డు ఆమె సొంతం. అసలు ఒకటా రెండా ఇది సక్సెస్ అంటే చూసి విని సాధించాలి, రికార్డ్స్ సొంతం చేసుకోవాలని ఒక కొత్త ఆలోచనకు బీజం పడేలా ఆమె ఘనత. ఇంతకీ ఆమె ఎవరు, ఏంటి ఆమె సక్సెస్ మంత్రం, ఈరోజు శక్తి కార్యక్రమంలో తెలుసుకుందాం. వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాము శక్తిశీల కార్యక్రమంలో ఒక పవర్ఫుల్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ప్రముఖ టెక్ సంస్థ వ్యవస్థాపకులైన పారిశ్రామికవేత్త శివ నాడార్ కు మరి తండ్రికి తగ్గ తనేగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు సంపాదించుకున్న ఒక అసాధారణ ప్రతిభ గల మహిళ అన్నమాట. ఆమె సాధించినటువంటి కథ అంతా ఇంత కాదు, ప్రపంచంలోనే ఒక పెద్దని యుక్తులు ఒడ్డి మరి తనకున్నటువంటి నైపుణ్యంతో ఒక పవర్ఫుల్ ఉమెన్గా ఎదిగి ఫోర్బ్స్ అండ్ ఫార్చ్యూన్ జాబితాలు చోటు సంపాదించుకుని వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ఆమె పేరు అలా ఆ పదిలంగా ఉంది అంటే ఆమె సక్సెస్ జర్నీ ఎలాంటిదో, ఆమెకున్నటువంటి మేధా సంపత్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతకు ఆమె ఎవరు, ఏంటి, ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగింది, ఆమెను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, ఎలా మార్గదర్శకురాలుగా మారుతున్నారు అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం అన్నమాట. ఆ వివరాలు కూడా చెబుతాను, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో మనం ఈరోజు మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మనం చెప్పుకుంటున్నటువంటి పవర్ఫుల్ ఉమెన్ చదువుకున్నది నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుకున్నారు. అయితే ప్రస్తుతం తండ్రి స్థాపించినటువంటి మోస్ట్ పాపులర్ టెక్ కంపెనీకి చైర్పర్సన్గా కూడా ఉన్నారు. మరి కట్ చేస్తే ఆమె వరుసగా ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి 2017, 2018, 2019 ఇలా వరుసగా 100 మంది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్టులో చోటు సంపాదించారంటే అబ్బా ఇలా ఉండాలి,

సక్సెస్ అంటే అని అనిపిస్తుంది కదా. ఎస్, మాకైతే అనిపిస్తూ ఉంది. కానీ అలాంటి విజయాలను అందరూ చూడలేరు. అయితే ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో, భవిష్యత్తులో గొప్పగా రాణించాలి అని ఎవరైతే ఆశావహులు ఉంటారో, కష్టపడి చదువుతూ ఉన్నారో, కష్టపడి ఉద్యోగంలో ఒక స్థాయికి ఎదగాలి, తను వ్యాపార రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని

అవకాశం ఉన్నటువంటి సక్సెస్ జర్నీ స్టోరీ అనమాట ఇవి, సక్సెస్ఫుల్ ఉమెన్ స్టోరీస్ అనమాట ఇవి. సో మరి ఇంతకీ ఆమె ఎవరు ఏంటి అని అనిపిస్తుంది కదా. ఎస్, తండ్రి అన్నం కాబట్టి తండ్రి పేరు చెప్పాం కాబట్టి ఆమె ఎవరు మీకు ఇప్పటికే తెలిసిపోయిందని నేను అనుకుంటున్నాను. మరి ఆ విషయం కూడా చెప్తాను, వింటూ ఉండండి మీ ఎఫ్ఎం 102.8 MHz. సీతమ్మ వాకిట్లు తిరుమల చెట్టు సినిమా కోసం కళ్యాణి పాడింది. ఈ పాటకు సంగీతం మిక్కీ జమేయర్.

గొప్ప మేధావులు కలలు కనాలి అంటారు, సాకారం అవుతాయి, అవటం వేరు. సాకారం చేసుకోవటం వేరు. సాకారం అవుతాయి అనుకోవటం, తర్వాత వాటి కోసం కష్టపడటం, ఇవన్నీ మనకు వచ్చేవే. అయితే రకరకాల ఆలోచనలు మనకు, ఎప్పుడైతే మనం సాకారం చేసుకోవాలి అని అనుకుంటామో అప్పుడే ఒక ఆలోచన మొలకెత్తుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా చేయాలో, లక్ష్యం ఏంటో మనం చేసే స్నేహం, మనకు చూపినటువంటి తల్లిదండ్రులు చూపినటువంటి మార్గం, తర్వాత గురువులు చెప్పినటువంటి చదువులు, ఇవన్నీ కూడా వాటన్నిటికీ దోహదం చేస్తాయి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 3:01 దాటి 8 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం. సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది

रुको

0: इसी के साथ आज के मेहमान कार्यक्रम संपन्न होता है। हम विविध भारती से बोल रहे हैं। हम आपको तयशुदा कार्यक्रम नहीं सुनवा पाए, इस बात का हमें खेद है।
1: శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలు ఈ కార్యక్రమాలను 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ కార్యక్రమాలను వినవచ్చు. సాయంత్రం ప్రసారాలలో ముందుగా అభిరుచి, శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. ముందుగా అభిరుచి కార్యక్రమంలో శుభాకాంక్షలు. సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మోహన్రావుపేట నుండి అడ్లగడ్ల రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, వేదశ్రీ, రవి, శాంతాబాయి, మానస, సమృద్ధ్, గోదావరి, శ్రీశాంక్, నవీన్, పూజిత, రాఘవాచారి, డాక్టర్ భాగ్యవీర్చారి మరియు వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా?
2: అన్నా, నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
6: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్టోటాపికల్ ఫాకల్ సర్జన్,
5: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 8639345694.
5: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
6: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
7: 24 గంటలు అత్యవసర సేవలు.
6: NABH గుర్తింపు.
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు సాయంత్రం 5:45 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా ఆయన బంగారం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇబ్రహీంపట్నం జగిత్యాల నుండి అరుణ, ముత్తమ్మ, విహారీ, కృష్ణ, లక్వీర్, కిషిక వీరందరి కోసం KJ యేసుదాస్ గారు పాడిన ఈ పాటను విందాం.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట దసరా బుల్లోడు. సినిమా కోసం ఘంటసాల మరియు పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాలి భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట బన్నీ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వెల్లుల్లా లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత అక్షర సహస్ర, చంద్రకళ్ళ బండి శివాజీ, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, భారతి, శ్రీనిల్, హరిప్రియ, సరోజిని, శ్యామల మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు బన్నీ సినిమా నుండి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర గీ

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: అభిరుచి కార్యక్రమంలో చివరగా వినే పాట శాంతి నివాసం సినిమా నుండి. పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి నుండి గోనే రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరూ కోరుతున్నారు ఘంటసాల మరియు పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలింతవరకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రోతలు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
3: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
7: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
8: ముఖాన మొటిమల
9: సై బాల్,
8: గజ్జా బొబ్బల
9: సై బాల్,
8: మడుగుల తామర
9: సై బాల్,
10: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
11: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
12: చిక్కుకున్నాడు.
13: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
14: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
15: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక జానపద గీతం.

0: శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు.
1: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ డి రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె వ్యాధులు, నరాల సమస్యలు, ఎముకలు, పిల్ల నొప్పులు, చర్మ వ్యాధులు, ENT సమస్యలు, ప్రసూతి సేవలు, చిన్నపిల్లల చికిత్సలు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు, మానసిక వ్యాధులు, మూత్ర సంబంధ సమస్యలు,
2: జ్వరాలు, దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, క్యాన్సర్ వ్యాధులకు ఒకే చోట నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ
3: 30 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, EHS, ట్రాన్స్కో, జెన్కో, రైల్వే మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది
2: మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. ఫోన్ 253 999.
4: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు తూకిగా మనం కొన్ని కామన్ సమస్యలు, అంటే డే టు డే ప్రాక్టీస్ లో గర్భిణీ స్త్రీలకు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, ఎంత కామన్ అన్న విషయం మీద కాస్త మాట్లాడుకుందాం. మామూలుగా మొదటి 3 నెలల్లో ఒక రకమైన కారణాలు, తర్వాత ఇంకో రకమైన కారణాలు అట్లా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మై ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఆమెకి గర్భసంచి పెరుగుతూ ఉంటుంది. ఆ స్ట్రెచ్చింగ్ తో కూడా ఒక్కొక్కసారి కడుపు నొప్పి రావచ్చు. అంతేకాక మొదటి ప్రెగ్నెన్సీలో కొత్తగా పెళ్లైన వాళ్ళకైతే యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, లేక ఎక్కువ సార్లు సెక్స్ పరంగా పాల్గొనడం కానీ, ఇట్లాంటి కారణాల వల్ల కూడా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. మజిల్స్ ఎక్కువ స్ట్రెయిన్ అవడం, వర్క్ ఎక్కువ అవడం, వంగి పనిచేయడము, వాళ్ల ప్రొఫెషన్ ఏదుంటుందో, వ్యవసాయ కూలీలే కాని లేకపోతే కంటిన్యూస్ గా నించుని చెప్పుకునే టీచింగ్ ప్రొఫెషనే కాని, ఇట్లాంటి వాళ్లకు కూడా ఒక్కోసారి స్ట్రెయిన్ తో కూడా కడుపు నొప్పి రావచ్చు. కాకపోతే గర్భానికి సంబంధించిన ప్రాబ్లమ్ ఏంటంటే బేబీ సరిగ్గా పెరుగుదల లేకపోవడం కానీ, మిస్డ్ అబార్షన్ అంటాం, కొంచెం పెరిగిన తర్వాత హార్ట్ బీట్ ఆగిపోయేసి అది అబార్షన్ అయ్యే స్టేజ్ లో ఉంటుంది కాబట్టి అప్పుడు కడుపు నొప్పి వస్తుంది. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే, లాస్ట్ టైం ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే 2 నెలలు కారు, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది, సివియర్ గా పెయిన్ వస్తూనే ఉంటుంది, కొంచెం కొంచెం బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అది చాలా డేంజరస్, ఎందుకంటే కడుపులో రక్తం చేరుతూ ఉంటుంది రప్చర్ అయితే. సో అది మనకు అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది. సో ఎప్పుడైతే మా దగ్గర 2 నెలలు కానీ 3 నెలలు కానీ కడుపు నొప్పితో వస్తే, ఫస్ట్ మేము యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఒకటి చూసుకుంటాము. అల్ట్రాసౌండ్ వల్ల గర్భం యుట్రస్ లోనే ఉందా లేదా బయట ఎక్కడైనా ఉందా, యుట్రస్ లో ఉంటే అది హార్ట్ బీట్ పొజిషన్ అది కరెక్ట్ గా ఉందా, లేదు పక్కకు ఉన్నదంటే అది రప్చర్ అయిందా లేకపోతే అన్రప్చర్డ్. అన్రప్చర్డ్ అయితే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మెడిసిన్స్ తో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, సర్జరీ అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 3 మంత్స్ లో తెలిసేది ఇది. 3 నెలల తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీకి ఒకటి స్ట్రెయిన్ అవుతుంది, తర్వాత గర్భసంచి ముఖద్వారం అనేది కొంచెం వీక్ ఉండి తొందరగా అబార్షన్, అంటే థ్రెటెండ్ అబార్షన్ అంటాం, గర్భసంచి ముఖద్వారం చిన్నగా అయిపోయి బ్యాక్ పెయిన్, పొట్ట టైట్ అవడం అట్లా మొదలవుతుంటుంది. దాన్ని కూడా అల్ట్రాసౌండ్ చేస్తే, అంటే స్కానింగ్ లో మాకు సర్విక్స్, అంటే ముఖద్వారం ఎంత లెంత్ ఉంది, ఓపెన్ ఉందా, దాని సర్కంఫరెన్స్ ఎంతుంది, దాని డయామీటర్ ఎంతుంది అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ చేసి కన్ఫర్మ్ చేసుకుని కొంచెం రెస్ట్ ఇచ్చి, తర్వాత వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి, అట్లీస్ట్ 4 మంత్స్ దాటిన దాకా మనం చేసినప్పుడు ఆ బేబీలో ఏమైనా అనామలీస్ ఉన్నాయా లేవా, దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, ముఖద్వారం లూజ్ గా ఉన్న వాళ్ళకి. వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా 2-3 నెలల తర్వాత, అంటే 4, 5, 6 నెలలలో అబార్షన్స్ అవుతాయి, సడన్ గా పెయిన్ వచ్చేసి బేబీ బయటకు వెళ్ళిపోతుంది. సో అట్లాంటి పరిస్థితిలో ఏమవుతుందంటే గర్భసంచి ముఖద్వారానికి ఒక స్టిచ్ వేస్తాం, దాన్ని ఎన్సర్క్లాజ్ అంటాం. దాన్ని చుట్టి ముడి కట్టినట్టు వేసేస్తామన్నమాట. సో అది వేయడం వల్ల ఆ అమ్మాయి 5వ నెలలో అబార్షన్స్ అవ్వడం అనేది ఆపడం చేస్తాం. ఇంతకు ముందు పాతకాలంలో ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ ఫెసిలిటీ లేదో 2-3 అబార్షన్స్ అయినప్పుడు పరీక్ష చేసి అరే ఇది ఎందుకు అవుతుంది అని అప్పుడు ముఖద్వారానికి స్టిచ్చెస్ వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక్కోసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే ఎప్పుడు కడుపు నొప్పి కడుపు నొప్పి అని వచ్చినప్పుడు స్కాన్ చేసుకుని చూసుకుంటే దాని లెంత్ దాని డయామీటర్ చూసినప్పుడు ఇది చాలా ఇన్కాంపిటెంట్ గా ఉంది, మేము స్టిచ్చెస్ అవసరం అని తెలిసి మేము ఫస్ట్ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో అపెండిక్స్లు కూడా రావచ్చు, అపెండిసైటిస్ కావచ్చు. అంటే యుటరస్ కు కాకుండా బయట కూడా పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షనే కావచ్చు. ఒక్కోసారి ఓవరీ సిస్ట్ ఉంటుంది, అది తిరిగిపోతూ ఉంటుంది, దాని టార్షన్ అంటాం. అట్లాంటి స్టేజ్ లో కూడా సివియర్ గా పెయిన్, వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి టైఫాయిడ్ ఫీవర్ తో వస్తూ ఉంటుంది, ఇంటెస్టైనల్ అమీబియాసిస్ తో వస్తూ ఉంటుంది, టైఫాయిడ్ ఫీవర్. ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకుని వాటికి తగ్గట్టు హాస్పిటల్లో ఉంచుకుని ట్రీట్మెంట్ ఇస్తాం. జనరల్ గా ఏ ప్రెగ్నెన్సీలో అది 1st 3 నెలల్లో 2వ 3 నెలల్లో 3వ 3 నెలల్లో అన్న సంగతి కాకుండా రావచ్చు ఇవి, ఏదైనా అపెండిక్స్ కానీ పేగులకు సంబంధించింది కానీ. ఈ ఇన్కాంపిటెన్స్ అనేది 2వ 3మిస్టర్లో వస్తుంది, 2వ 3మిస్టర్లో. తర్వాత కొన్నిసార్లు పేషెంట్స్ మన దగ్గరికి రాకుండానే పెయిన్స్ బాగా వస్తూ ఓపెన్ అయిపోయి వచ్చేస్తారు, అటువంటిప్పుడు కూడా కడుపు నొప్పి వస్తుంది. ఆ కడుపు నొప్పికి మేము ఆపగలిగితే ఆపుతాము, లేకపోతే డెలివరీ అయిపోతారు. 7th, 8th, 9th మంత్ లో యూజువల్ గా ఏమవుతుందంటే యుట్రస్ బాగా స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలోనే బేబీ సైజ్ పెరుగుతూ ఉంటుంది, రోజుకి కనీసం 30 గ్రాములు అంత పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగడం వల్ల యుట్రస్ స్ట్రెచ్ అవడం వల్ల ఒక్కొక్కసారి ట్విన్స్ ఉండడం వల్ల, ట్రిప్లెట్స్ మోర్ దెన్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉండడం వల్ల కూడా ఇట్లాంటి పెయిన్ వస్తుంది. ఈ బ్యాక్ ఏక్ అనేది చాలా కామన్ ప్రెగ్నెన్సీలో. ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, పొట్ట పెరుగుతున్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ స్పైన్ మీద ముందుకు మనకు బ్యాలెన్సింగ్ స్పైన్ ముందుకు వస్తూ ఉంటుంది, దాన్ని లార్డోసిస్ అంటాం. అట్లా వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. అదే కాక ఏదైతే హార్మోన్స్ వల్ల లిగమెంట్స్ అన్ని లూజ్ అవుతాయి, ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల, అప్పుడు ఏమైనా సడన్ గా మూమెంట్ వల్లనో ఎక్కడో పట్టుకోవడం, పొట్టలో మసిల్స్ పట్టుకోవడం, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ప్రాపర్ గా అన్ని డయాగ్నోస్ చేసి గర్భసంచికి కానీ బేబీకి కానీ ఏం లేనప్పుడు నెక్స్ట్ వేరే ఇన్వెస్టిగేషన్స్ తో వెళ్లి మేము చూస్తాం, అది ఓవేరియన్ సిస్ట్ ఉందా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా. ఒక్కొక్కళ్ళు కిడ్నీ స్టోన్స్ తో సివియర్ పెయిన్స్ తో వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉన్నా కూడా మేము స్టెంట్లు వేసేసి 9 నెలల డెలివరీ అయ్యాక స్టెంట్ తీసేస్తాం. సో అది కూడా ఒక ముఖ్యమైన కారణం, ఈ పెయిన్, అబ్డామిన్, బ్యాక్ పెయిన్, మూత్రపిండాల్లో స్టోన్స్ కానీ మూత్ర నాళాల్లో స్టోన్ గాని ఉంటుందన్నమాట. ఈ కడుపు నొప్పి ప్రెగ్నెన్సీలో చాలా మటుకు కామన్ గా ఉంటుంది, ఎందుకంటే ఈ ఫిజికల్ బాడీలో అయ్యే చేంజెస్ వల్ల వాళ్ళకి కొంచెం యూట్రస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కాబట్టి, తర్వాత యాసిడిటీ కానీ కాన్స్టిపేషన్ కానీ ప్రెగ్నెన్సీలో కడుపు నొప్పిగా ఉంటుంది. అయితే దీనికి అంత ఇబ్బంది పడక్కర్లేదు. కానీ ఈ కడుపు నొప్పి ఎప్పుడైతే బ్లీడింగ్ కానీ వాటర్ కానీ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఫస్ట్ కేటగిరీ నేను చెప్పిన వాడికి కొంచెం వేడి నీళ్లలో నెయ్యి పంచదార వేసుకుని తాగారనుకోండి, ఆ యుట్రస్ మసిల్స్ అవి రిలాక్స్ అయ్యి పెయిన్ అనేది ఉండదు. అది యూజువల్ గా నేను పేషెంట్స్ అందరికీ చెప్తూ ఉంటాను. చాలా మటుకు పేషెంట్స్ కి చాలా మందికి రికవర్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే మేము కొన్ని కొన్ని పేషెంట్స్ కి ఎంత చెప్పినా

0: పెయిన్ తగ్గదు తగ్గదు అంటారు. కొన్నిసార్లు సైకోసోమాటిక్ కూడా ఉండొచ్చు, ఇంటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నా ఆ పెయిన్ ఒక కాజ్ లాగా కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది ఎప్పుడు అదే అని అనుకుని నెగ్లెక్ట్ చేయకుండా అన్ని కాజెస్ నార్మల్ అయిపోయినప్పుడు దెన్ అది ఏమైనా ఉందా అని ఆ ఆస్పెక్ట్ లో కూడా మేము ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ పెయిన్స్ ఎప్పుడు టెన్షన్ పడాలి, ఎప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి, ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో, ఎప్పుడైతే వాటరీ డిశ్చార్జ్ అవుతుందో, తర్వాత పాలిహైడ్రామ్నియాస్ అంటాం, ఎప్పుడు బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీర్ అనేది విపరీతంగా ఎక్కిపోయి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, పేషెంట్స్ కి ఆయాసంగా ఉంటుంది, నడవలేరు, పొట్ట ఇంత ఎత్తుగా ఉన్నప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది, అప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఈ క్రాంప్స్ అనేవి కాదు కానీ ఇట్లాంటివి మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పటి వరకు మనం ఫస్ట్ 3 నెలల్లో 2-3 నెలల్లో తెలుసుకున్నాం. 3-3 నెలల్లో మామూలుగా ఏమవుతుందంటే బేబీ బాగా పెద్దగా అయిపోయి ఈ చెస్ట్ రిబ్స్ అనేవి ఇట్లా ఎక్స్పెండ్ అయిపోయి పొట్టలో హెవీగా అనిపించి డైజెషన్ అనే టైం ఎక్కువ తీసుకుని ఎదకాలిందంటాం, హార్ట్ బర్న్ అవుతుంది, అది స్కిన్ స్ట్రెచ్ అవడం, అదంతా ఇబ్బందిగానే ఉంటుంది థర్డ్ ట్రైమిస్టర్ లో. కొన్నిసార్లు అంత సీరియస్ ప్రాబ్లం కాదు కానీ కొందరికి ఒళ్ళంతా దురద పెట్టేసి కడుపు నొప్పి అది అన్నప్పుడు కొంచెం ఈ రైట్ సైడ్ పెయిన్ అంటారు, అప్పుడు లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. ఆ దురద ప్లస్ రైట్ సైడ్ పెయిన్ ఇట్లాంటి ఉంటే మాత్రం లివర్ ఫంక్షన్ టెస్ట్లు అవి చేయించుకోవాలి, డాక్టర్ని సంప్రదించాలి. సో ఇవన్నీ మనం కడుపు నొప్పి ఎప్పుడెప్పుడుది అవి చెప్పుకున్నాం. సో ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి, ఎప్పుడైతే కడుపు నొప్పి ఏదో చిన్న చిట్కాలతో గ్యాస్ ఉందనుకునో లేదా కొంచెం సోడా తాగడమో లేదా యాంటాసిడ్ ఏదన్నా వేసుకుంటే తగ్గితే ఓకే, లేదు తగ్గకుండా మీకు ఇంకా ఎక్కువ కంటిన్యూస్ క్రాంపింగ్స్ అంటే పొట్ట టైట్ అయిపోవడం కానీ బాధగా విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తూ వాటరీ కానీ బ్లడ్ డిశ్చార్జ్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఈ అల్ట్రాసౌండ్ వల్ల మాకు అన్ని తెలుస్తాయి, తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు చేసుకుంటాం. ఇంకొకసారి మేము కొన్ని కొన్ని ప్రెగ్నెన్సీస్ లో చాలా రేర్ అయినా కూడా ప్యాంక్రియాస్ది ప్రాబ్లం అవుతూ ఉంటుంది, ప్యాంక్రియాటైటిస్. ఇట్లాగే ఒక పేషెంట్ అన్ని హాస్పిటల్స్ తిరిగి లాస్ట్ కి ఎక్కడో పోయినప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చూసి ఈమెకు ప్యాంక్రియాటైటిస్ ఉందని, ప్యాంక్రియాటైటిస్ చాలా సివియర్ పెయిన్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, ఏది తిన్నా పడదు, తర్వాత విపరీతంగా పెయిన్ పొట్టలోంచి వెనక్కి బ్యాక్ వెళ్తూ ఉంటుంది. ఇట్లాంటి సివియర్ గా ఉన్నప్పుడు మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయదు. ఇదే కాకుండా కొన్నిసార్లు చిన్న చిన్న వాటికి కూడా మనం భయపడి వచ్చేస్తూ ఉంటాం, ఏదో ఇంత వేడి నీళ్లలో మనం ఇందాక చెప్పినట్టు అట్లా చిట్కాలు ఏమైనా చేసుకోవడము, లేకపోతే కొంచెం మజ్జిగ తాగడం, వేడి నీళ్లు తాగడం, ఇట్లాంటి చేసినప్పుడు రిలీఫ్ లేనప్పుడు మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. ప్లస్ ఈ బ్లీడింగ్ ని మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, వాటర్ డిశ్చార్జ్ నెగ్లెక్ట్ చేయొద్దు, బ్యాక్ పెయిన్ పొట్ట టైట్ అవుతూ కింద లాగినట్టు ఉన్నప్పుడు మాత్రం అది యూట్రస్ కి సంబంధించింది కాబట్టి వెంటనే రావాలి హాస్పిటల్స్ కి. బ్లీడింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఒక్కొక్కసారి మాయి సెపరేట్ అవుతుంది, 7th మంత్ కావచ్చు, 8th మంత్ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి సివియర్ పెయిన్ అబ్డామిన్ వస్తుంది, బయట బ్లీడింగ్ ఉండదు, పొట్ట టైట్ అయిపోయి బేబీ తిరిగినట్టు అనిపించదు. అట్లాంటప్పుడు మీరు వెంటనే రిపోర్ట్ చేస్తే బేబీ హార్ట్ బీట్ ఉందా లేదా, అల్ట్రాసౌండ్ లో ఏమన్నా మాయి సెపరేట్ అయిపోతుందా, అట్లాంటి కన్సీల్డ్ హెమరేజ్లు అంటాం, అంటే బయటికి కనపడదు లోపల గర్భసంచిలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అది చాలా రిస్క్. ఒక్కోసారి బ్లడ్ క్లాట్ కాకపోవడం అయ్యి ప్రాణాపాయం అయ్యే సిచ్యువేషన్ వస్తుంది, అటువంటిప్పుడు మేము పేషెంట్ ని సేవ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో కడుపు నొప్పి మరీ తేలిగ్గా తీసుకోవద్దు, మరీ ఎక్కువగా ఇబ్బంది పడకండి. ఏ సిమ్టమ్ తో కడుపు నొప్పి వచ్చి ముట్టి కడుపు నొప్పి కాకుండా పొట్ట టైట్ కావడం, తిరగకపోవడం ఇట్లాంటివి ఏమైనా ఉండనియండి, డాక్టర్ని వెంటనే సంప్రదించండి. ఏ రాత్రైనా డాక్టర్లు ఉంటారు. థ్యాంక్ యూ.
1: మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె వ్యాధులు, నరాల సమస్యలు, ఎముకలు, ఇళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, ఈఎన్టీ సమస్యలు, ప్రసూతి సేవలు, చిన్నపిల్లల చికిత్సలు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు, మానసిక వ్యాధులు, మూత్ర సంబంధ సమస్యలు, జ్వరాలు, దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, క్యాన్సర్ వ్యాధులకు ఒకే చోట నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ 30 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, టీహెచ్ఎస్, ట్రాన్స్కో, జెన్కో, రైల్వే మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. 2 5 3 9. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ డి రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: శ్రోతలు ఇంతవరకు మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 6:20 సంస్కృతంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: Are a normal part of deliberation in any institution, and it is a part of the decision-making process before taking a final decision. It said every officer of the commission is fully authorized to give his suggestions to the commission for improving the electoral system. The commission has recently successfully conducted major elections in Bihar, Kerala, Tamil Nadu, Puducherry, Assam and West Bengal, and election-related exercises during this period. MY Bharat platform has crossed more than 3 crore registered youth since its launch in the year 2023. The achievement reflects the ever-expanding youth participation who takes part in learning, volunteering leadership, civic engagement and youth-led initiatives. BJP President Nitin Nobin has appointed the party's in-charges and co-in-charges for all 36 states and union territories. Former Union Minister Smriti Irani has been appointed BJP in-charge for Chhattisgarh and Haryana, while Harish Dwivedi will oversee Bihar. Vinay Sahasrabuddhe has been given the charge of Delhi, while Jamyang Sering Namgyal and Darshana Ben Jardosh have been named as co-in-charges. Vinod Tavade has been appointed Uttar Pradesh in charge, with Jagdish Patel, Medha Kulkarni, Pradeep Verma and Anant Oja named as co-in charges. Ram Madhav has been given charge of Tamil Nadu and Uttarakhand, while Tarun Chugh will oversee Gujarat. Satish Punia has been appointed in charge of Jammu and Kashmir and Punjab. Anil Antony will handle Goa and Nagaland. Indian men's badminton team settled for the bronze medal after a 3-1 defeat to China in the semi-final in Aichi, Japan today. Indian player Lakshya Sen lost the opening match 21-16, 21-18 to Shi Huiqi before Sattvik Sairaj Rankireddy and Chirag Shetty levelled the tie with a 21-11, 22-20 win over reigning world champion Liang Wei King and Wang Chang. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ మంత్రుల విజ్ఞప్తి మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్రానికి నీరందించడానికి ఈరోజు అంగీకారం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారెళ్లపాడులో సుమారు 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నాగోల్లో బీజేవైఎం నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో చర్చలు సానుకూలమై ప్రభుత్వం 2 కరువు భత్యాల విడుదలకు అంగీకరించిందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఈరోజు వెల్లడించాయి. అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతర్రాష్ట నీటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో సమావేశమైంది. ఎల్నినో ప్రభావం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడిని వివరించిన బృందం ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన శివకుమార్ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారెళ్లపాడులో సుమారు 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొలి విడతలో 4,300 ఎకరాలకు దశల వారీగా 22,000 నుంచి 23,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రులు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు 10 నియోజకవర్గాల్లో సాగునీటి విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
2: అన్ని నియోజకవర్గాలకి నీళ్లు ఇవ్వగలిగినటువంటి ఈ గోదావరిని తీసుకెళ్లి రైతుల పాదాలు కడుగుతామని చెప్పి ఆ రోజు మాటిచ్చాం.
1: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
2: లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, పులుస బంత ఇది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. దీనికి భూ సేకరణకి సంబంధించిన అంశం కూడా కలెక్టర్ గారు వడివడిగా భూ సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వంలోనే ఆ ఫారెస్ట్ భూమికి సంబంధించిన దాన్ని రీప్లేస్మెంట్ ఇచ్చి ఈ పులుసు బంత ప్రాజెక్టు ను కూడా స్థాపన చేసుకుని పూర్తి చేసే దిశగా ముందుకెళ్తాం.
1: నాగోల్లో బీజేవైఎం నిర్వహించిన భారీ రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రారంభించి రక్తదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 25,000 మంది యువకులు రక్తదానం చేశారు. స్వార్థం లేని ప్రజాసేవే రాజకీయాల నిజమైన లక్ష్యమని పేర్కొన్న రామచంద్రరావు యువత సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే నాగోల్లోని పీబీఆర్ కన్వెన్షన్లో బీజేవైఎం నిర్వహించిన రక్తదాన శిబిరానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దతతో కూడిన పాలనను ప్రశంసించిన ఆయన విద్యుత్ కొరత, రైతుల కష్టాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొరా వసతులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట బీజేపీ కార్యాలయంలో రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ, 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలపై చర్చించేందుకు ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆన్ వింగ్ ఇంజిన్ సపోర్ట్ కోసం గ్యాట్ సంస్థను అధీకృత ఏపీఏసీ సర్వీస్ సెంటర్గా ఏర్పాటు చేస్తూ జీఎంఆర్ ఏరోటెక్నిక్, స్టాండర్డ్ ఏరో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గ్లోబల్ ఇంజిన్ పరిజ్ఞానం, స్థానిక మౌలిక సదుపాయాల కలయికతో ఏర్పడిన ఈ భాగస్వామ్యం విమానాల నిలిపివేత సమయాన్ని తగ్గించడానికి ప్రత్యేక నిర్వహణ సేవలను అందిస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో జరిపిన సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వం 2 కరువు భత్యాల విడుదలకు అంగీకరించిందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. పే రివిజన్ కమిషన్ నివేదిక ఈ నెలాఖరు నాటికి వస్తుందని సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వం 3.46% వద్ద ఒక డీఏ, 2.74% వద్ద మరో డీఏను ఆమోదించింది. 4 నెలల్లో 3వ డీఏ ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు సీపీఎస్ రద్దును పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులకు అధిష్టానం రాష్ట్రాల బాధ్యతను అప్పగించింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్తగా ఇన్ఛార్జీలను, కోఇన్ఛార్జీలను నియమించింది. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ నిర్ణయం తీసుకున్నారు. సునీల్ బన్సల్కు సహా ఇన్ఛార్జీలుగా పనిచేసేందుకు అభయ్ పాటిల్, రేఖాశర్మలను నియమించారు. ఆ మేరకు ఈరోజు ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ఎస్ఎన్సీయూ వార్డులో 5 పసికందులు మృతి చెందడం ప్రమాదం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలంలోని పల్లెపాడు గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులను రాష్ట స్వచ్ఛ భారత్ మిషన్ స్టేట్ డైరెక్టర్ సురేష్ బాబు, అదనపు కలెక్టర్ నరసింగరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలసిరి కార్యక్రమం కింద తవ్విన గుంతలు, మరుగుదొడ్లు, నీటి కుంటలు పరిశీలించి భూగర్భ జలాలు పెంపొందించేందుకు చేపట్టిన చర్యలను సమీక్షించారు. సూర్యాపేట జిల్లా తాటిపాముల పాఠశాల భవనంలో 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలల మౌలిక వసతుల పెంపుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రెడ్ అలర్ట్ పరిధిలోని జిల్లా కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. తక్షణ సహాయం కోసం 24 గంటలు కంట్రోల్ రూంలు, టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తేవాలని అన్నారు. అదేవిధంగా పొంగి పొర్లుతున్న వాగులు, జలాశయాల వద్ద ప్రయాణాలు చేయొద్దని ప్రజలను కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదంతో సెప్టెంబర్ 27 ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు సాధారణ రోజుల్లాగే పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారాంతపు సెలవులు, సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమయ్యే 3 రోజుల దేశవ్యాప్త సమ్మె ప్రతిపాదన కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఎల్నినో పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఎండపెట్టి కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వ్యవసాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నివారించేందుకు కల్పకుర్తి, దేవాదుల ప్రాజెక్టులను ఏ విధమైన అంతరాయం లేకుండా 24 గంటలు నడపాలని డిమాండ్ చేశారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని యూపీహెచ్సిలో ఈరోజు నిర్వహించిన ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయుష్ వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి విధానాలపై అవగాహన కల్పించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ వసతులను పరిశీలించిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్లో ఏర్పాటు చేసిన సదరం వైకల్య నిర్ధారణ శిబిరాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. శారీరక వైకల్యం ప్రగతికి ఆటంకం కాదని స్పష్టం చేసిన ఆయన అర్హులైన అక్టోబర్ 3న ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ లోని పటేల్ గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బీజేపీ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. 50కు పైగా కంపెనీలు రానున్నాయని, జిల్లాలో 10 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రగతి మిత్ర కమ్యూనిటీ హాల్లో ఆయుర్వేద మెగా శిబిరాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియలను మరింత మెరుగుపరచడానికి అంతర్గత సమీక్షలు, పరిపాలనాపరమైన చర్చలు సాధారణ చర్యలేనని భారత ఎన్నికల సంఘం పేర్కొంది. సమగ్రత, చట్టబద్దత, పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ ఏకగ్రీవ నిర్ణయాలు, సైబర్ భద్రతా చర్యలు, పలు రాష్ట్రాల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం కమిషన్ తెచ్చిన సంస్కరణల గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఈయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఏఐ అంతరిక్షం ఊర్జాయాః విషయే యుఏఈ తథా ఫ్రాన్స్ దేశయోః సమకక్షీయేణ సహ సహయోగ విషయే చర్చితవాన్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అవదత్ యత్ యూనాం ప్రయత్నాః 47-2000తమవర్షాత్ ప్రాగేవ భారతం వికసిత రాష్ట్రం కరిష్యంతి. ఫిచ్ రేటింగ్స్ ఇత్యనేన భారతస్య జీడీపీ వృద్ధేః పూర్వానుమానం 9.6% యావత్ వర్ధితం. భాజపేతి దళాధ్యక్షః నితిన నవీనః సర్వేషు 37 రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ దళస్య ప్రభారీ సహ ప్రభారీ చ నియుక్తవాన్. ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సంపూర్ణే భారతె సార్వజనిక స్వాస్థ్య సేవాయాః పరివర్తనస్య 8 వర్షాణి ఆచరతి. అపి చ 26-2000తమే వర్షే ఏషియన్ క్రీడాసు భారతీయ పురుష మహిళా స్కీట్ దళాని జపాన్ దేశే కాంస్య పదకం విజితవంతః. మీరాబాయి చానుః భారోత్తోలనె రజత పదకం ప్రాప్తవతి. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః యుఏఈ విదేశమంత్రి షేఖ్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యానః, ఫ్రాన్స్ విదేశమంత్రి జీన్ నోయెల్ వైరోటః చ న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర సంఘస్య సామాన్య సభాయాః 81తమస్య సమ్మేళనావధౌ భారత యుఏఈ ఫ్రాన్స్ త్రిపక్షీయ సమ్మేళనే భాగం భజితవంతః. త్రిభిః మంత్రిభిః అంతరిక్షం, ఊర్జా, కృత్రిమ బుద్ధిమత్తా, సంస్కృతిః, పరంపరాదీనాం పరస్పర హితస్య సహమత క్షేత్రేషు త్రిపక్షీయ సహయోగస్య ప్రగతిం సమీక్షితవంతః. విదేశమంత్రాలయేన ప్రకాశితస్య వక్తవ్యస్యానుసారం నేతారః పశ్చిమ ఏషియాయాః స్థితిమపి చర్చితవంతః. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యూనాం ప్రయత్నేన సప్తచత్వారింశదధిక ద్విసహస్రతమ వర్షాత్ పూర్వమేవ భారతం వికసిత రాష్ట్రం భవిష్యతి ఇతి విశ్వాసః ప్రకటితవతి. అద్య వడోదరా నగరే మహారాజా సయాజీరావ వడోదా విశ్వవిద్యాలయస్య పంచసప్తతితమం దీక్షాంత సమారోహం సంబోధయంతి సా ఉక్తవతి యత్ శిక్షా తదా ఏవ అర్థపూర్ణా భవతి యదా సా రాష్ట్రస్య సమాజస్య చ కృతే ఉపయుజ్యతే. అద్యత్

0: ఉత్తర త్రీణీతః శూన్య దశాంశోత్తర చత్వారి సంస్కరణం యావత్ ఉన్నతీకరణం సఫలతయా సంపన్నం. కవచ్ ఇది స్వదేశీయా వికసిత స్వయం చాలిత రేల సంరక్షణ వ్యవస్థ అస్తి. యా పరిచాలన సురక్షాం వర్ధయితుం పరికల్పిత అస్తి. ఏషా వ్యవస్థ లోకోచాలకాయ నిర్ధారిత వేగ సీమాయాం రేలయానానాం రక్షణే సహాయం కరోతి. తథా చ యది లోకోచాలకః తత్కర్తుం అసఫలః భవతి తర్హి ఆవశ్యకతానుసారం స్వయమేవ బ్రేక్ ఇతి ఉపయోక్తుం శక్నోతి. కవచ్ ఇతీదం సంకటకాలే సంకటం నివారయితుం న్యూనీకర్తుం చ పరికల్పితమస్తి. మేఘాలయస్య యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీతి దళస్య అష్ట విధాయకాః అద్య నవదిల్ల్యాం భారతీయ జనతా పార్టీతి దళే సమ్మిళితాః. కేంద్రీయ మంత్రి వరిష్ఠ భాజపా నేతా చ కిరేన్ రిజిజుః భాజపా ప్రవక్త సంవిత్ పాత్ర అనిల్ ఆంటనీ చేత్యేతేషాం ఉపస్థితౌ తే దళే ప్రవిష్టవంతః. భారత ఋతు విజ్ఞాన విభాగేన తెలంగాణాయాం ఛత్తీస్గఢే తటీయ ఆంధ్రప్రదేశే ఒడిశాయాం చ అద్య అతివృష్టే రక్తవర్ణీయ సంచేతనా ప్రసారిత. అద్య అరుణాచలప్రదేశే అసమరాజ్యే మేఘాలయే బిహారరాజ్యే తథా కర్ణాటకస్య ఆంతరిక ప్రదేశేషు చ విభిన్నేషు స్థానేషు అతివృష్టిః భవితుమర్హతి. జార్ఖండే కేరళం రాజ్యే మాహే కొంకణే గోవాయాం మహారాష్ట్రే పశ్చిమబంగాళే సిక్కిం రాజ్యే చాపి ఏతాదృశీ స్థితిః సంభావ్యతే. షడ్వింశత్యధిక్ద్విసహస్రతమే వర్షే ఏషియన్ క్రీడాసు భారతీయ పురుష మహిళా స్కీటదళాని జపాన్ దేశే కాంస్య పదకం విజితవంతః. మీరాబాయి చానుః భారోత్తోలనె రజత పదకం ప్రాప్తవతి. భారతస్య పురుష బ్యాడ్మింటన్ దళేన కాంస్య పదకం చ విజితం. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30.
2: భూమనా, ఇయాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మనది చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
1: శ్రోతలు సమాచార దర్శిని వింటారు. నవోదయ నోటిఫికేషన్ అప్ టు సెప్టెంబర్ 30, 2026. రేడియో శ్రోతలకు ముఖ్యమైన సమాచారం. 2027-28 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాలలో 9వ మరియు 11వ తరగతులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 30, 2026 లోపు cbseitms.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పరీక్ష 10 April 2027 నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు నవోదయ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. పోలీస్ వారి ప్రెస్ నోట్. శ్రోతలకు ముఖ్య గమనిక. నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు వాహనాల రూట్లపై ప్రాముఖ్యమైన సూచనలు జారీ చేశారు. జాన్కంపేట వద్ద హైటెన్షన్ రైల్వే వైర్లు ఉన్నందున 8 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న గణేష్ విగ్రహాల వాహనాలను ఆ రూట్లో వెళ్లడం నిషేధించారు. 8 ఫీట్లలోపు ఉన్న విగ్రహాలు పాత రూట్ అయిన నెహ్రూ పార్క్, అరసపల్లి, జాన్కంపేట్, నవీపేట్ మీదుగా బాసరకు వెళ్లవచ్చు. 8 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను పూలాంగ్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, బైపాస్ రోడ్లు, మాక్లూర్, నందిపేట్ లేదా నవీపేట్ మీదుగా గోదావరి బ్రిడ్జి వైపు మళ్లించారు. గణేష్ మండలి నిర్వాహకులు మరియు ప్రజలు ఈ మారిన రూట్లను గమనించి నిమజ్జనం ప్రశాంతంగా మరియు సమయానికి పూర్తి కావడానికి పోలీసు వారికి సహకరించగలరు. శ్రోతలు సమాచార దర్శిని విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సినీ రంజని సినిమా పాటలు వింటారు.

0: ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని. ఇప్పుడు విందాం మజిలీ సినిమా నుండి ఈ పాటను.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు.

సినీ రంజని వింటున్న శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో చివరగా విందాం బంగారు కుటుంబం సినిమా నుండి ఈ పాటను.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: రబీలో జింక్ సవరణ గురించి పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అందించే వివరాలు.
1: రబీలో జింక్ పోషకాన్ని ఎలా మనము సవరించుకోవాలో తెలుసుకుందాం. జింక్ అన్నది మనకి సూక్ష్మ పోషకము, అంటే చాలా తక్కువ మోతాదులో మొక్కకు అవసరమైనది. అయినా చూసుకున్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే మిగతా సూక్ష్మ పోషకాల కంటే జింక్ పోషకం అన్నది ఎక్కువ లోపం కనబడుతుంది. అది కూడా రైతులు ఎక్కువ మంది ఎరువులే వేస్తున్నారు కానీ సేంద్రియ ఎరువులు ఎవరు వేయట్లేదు. పచ్చిరొట్ట ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ వేయట్లేదు కాబట్టి భూమిలో ఉన్న సారం తగ్గిపోయి అట్లాగే రైతులు ఎక్కువ హైబ్రిడ్స్ ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి మనకి జింక్ పోషకం లోపం అన్నది ఎక్కువైపోయింది. జింక్ చూసుకున్నట్టయితే ఏంటంటే అది చూసుకోవడానికి సూక్ష్మ పోషకమైనప్పటికీ కూడా అది చాలా రకాలుగా మొక్కకి ఉపయోగపడుతుంది. చూసుకున్నట్టయితే మనకి పోషకం లోపం ఉన్నట్టయితే మొక్క గిడిసబారినట్టు, ఎక్కువగా వాటికి శాకీయత ఎక్కువ లేకపోవడము, ఎక్కువ మనకి పచ్చగా రాకపోవడము, ఆకులు కూడా చిన్నగా అయిపోవడము, ఈ లోపాలన్నది మనకి రబీలో బాగా ఎక్కువ కనబడతాయి. ఒకటి వాతావరణం మూలాన అయి ఉండొచ్చు, పోషక మొక్క తీసుకోకపోయిండొచ్చు, వాతావరణం చలి ఎక్కువైపోయినప్పుడు ఈ పోషకం తీసుకోకపోయిండొచ్చు. రెండవది భూమిలో కూడా ఈ పోషక లోపం కనబడుతుంది. ఈ పోషక లోపాన్ని అధిగమించాలంటే మొదట మనం గుర్తించాలి. గుర్తించాలంటే వివిధ పంటల్లో వివిధ రకాలుగా అది కనబడుతుంది. వరిలో చూసుకున్నట్టయితే వరి నాటిన ఒక 30 రోజుల తర్వాత పైనుంచి 4వ ఆకు మీద తుప్పు మచ్చల్లాగా కనబడుతుంది. ఆ తుప్పు మచ్చలు చాలామంది రైతులు దాన్ని ఏదో రోగం అనుకొని రకరకాల మందులు వేస్తున్నారు కానీ జింక్ సల్ఫేట్ అయితే ఎవరూ చేయరు. దాని మూలానే ఏమవుతుందంటే మనకి టిల్లర్స్ అన్నది ఎక్కువ రావు, మంచిగా ఎదగదు. మనకి ఎప్పుడైతే ఎదగదో సరిగ్గా టిల్లర్స్ రావో మంచిగా రావో మన దిగుబడి కూడా బాగానే తగ్గిపోతుంది. చూసుకున్నట్టయితే జింక్ లోపం అయితే దాదాపు 25% వరకు మనకి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నమాట. జింక్ ఎలా గుర్తుపట్టాలి? దీన్ని వరిలో చెప్పుకున్నట్టు నాటిన 30 రోజుల తర్వాత కనబడుతుంది, దానిలో తుప్పుమచ్చలాగా కనబడుతుంది. అది గుర్తుపట్టి ఆకుల ఈనల మధ్యలో ఉంటుంది. దాన్ని చూసి మనం జింక్ అనుకొని ఒకవేళ కనుక రైతులు జింక్ సల్ఫేట్ భూమిలో వేయకపోతే పైన 2 గ్రాములు/లీటర్ 2 గ్రాముల జింక్ సల్ఫేట్ పర్ లీటర్ 1 లీటర్ నీటికి వేసుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని వరిలో సవరించుకోవచ్చు. రైతులకి ముందున్న ఎక్స్పీరియన్స్, అంటే ముందు వేసిన పంట అప్పుడు కూడా వాళ్ళకి జింక్ లోపం కనబడుతుంది, ఈ నేలల్లో జింక్ కనబడుతుంది లోపం అనుకుంటే అట్టి నేలల్లో కూడా వాళ్ళు 20 కేజీల జింక్ సల్ఫేట్ అన్నది భూమిలో వేసుకోవాలి. ఇదేంటంటే ఈ సంవత్సరం వేస్తే వచ్చే సంవత్సరం వేయక్కర్లేదు, ఆ తర్వాత సంవత్సరం కంపల్సరీ అది, అంటే ఆల్టర్నేట్ ఇయర్స్ కంపల్సరీ జింక్ సల్ఫేట్ అన్నది భూమిలో వేసుకునేటట్టు చూసుకోవాలి. మొక్కజొన్నలో చూసుకున్నట్టయితే ఇది జింక్ లోపం వచ్చినప్పుడు జింక్ పైన ఆకులు

0: ఈ నెల మధ్యలో తెల్లగా అయిపోయి మొత్తం ఆకంతా తెల్లగా అయిపోతుంది. తెల్లగా అయిపోయి దూరం నుంచి చూసినప్పుడు మనకి మొగ్గలాగా కనబడుతుంది. కాబట్టి దీన్ని మనం మొక్కజొన్నలో అయితే తెల్ల మొగ్గ అంటారు. వీటిలో కూడా మనకి భూమిలో వేసుకుంటే, వేసినా ఒకవేళ జింక్ లోపం కనబడితే సవరించుకోవడానికి 20 గ్రాముల జింక్ సల్ఫేట్ 10 లీటర్ నీళ్ళల్లో కలుపుకొని వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే సవరించుకునే అవకాశం ఉంది. ఇవే కాకుండా మనకి వాణిజ్య పంటలైనటువంటి మిరప లాంటి పంటల్లో కూడా ఇవి లోపాలు కనబడుతుంది. మిరప లాంటి పంటల్లో ఏమంటుందంటే గిడ్సబారినట్టు అయిపోతుంది మొక్క, ఆకులంతా చిన్నగా అయిపోతాయి. ఆకులు చిన్నగా అయిపోయి మనకి ఏంటంటే ఈ ఆకులు దగ్గరికి అన్నప్పుడు కూడా టప్ మన సౌండ్ వస్తుంది. అంటే బాగా అవి ఆకులు నాణ్యంగా లేకుండా మిగతా మొక్కలు అంతా ఎంత అయితే రావాలో అంత కూడా రాకుండా పొట్టిగా అయిపోవడం, మొక్క చిన్న గిడసబారినట్టు ఉండడము, ఆకులు చిన్నగా అయిపోవడం, దీని మూలాన ఏంటంటే శాకీయత అన్నది మనకి సరిగ్గా పెరగదు. మొక్కలో మన కిరణజన్య సంయోగత సరిగ్గా జరగదు. దీంతో మనకి దిగుబడి అన్నది తగ్గిపోయే అవకాశం ఉంది. వాణిజ్య పంటల్లో కూడా మనకి ఏంటంటే జింక్ సల్ఫేట్ కానీ లేకపోతే చలామిన్ జింక్ కానీ మనకి 8 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నా లేకపోతే 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నా మనకి జింక్ లోపాన్ని సవరించుకునే అవకాశం ఉంది. అందుకోసమే ఇవి అధిగమించడానికి రైతాంగం ఏం చేయాలంటే భూసార పరీక్ష చేయించుకుంటే జింక్ లోపం ఉంది తెలిసిపోతుంది. మొదటగా మనకి ఖరీఫ్లో రానప్పటికీ కూడా రబీలో ఈ వాణిజ్య పంటల్లో కొన్ని వరి పంటలో మనకి ఈ జింక్ లోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భూసార పరీక్ష చేయించుకుంటే లోపం ఉన్నప్పుడు వాళ్ళు భూమిలో జింక్ సల్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ జింక్ సల్ఫేట్ వేసినా కనబడినా పైపాటుగా పిచికారీ చేసుకున్నా మనం సవరించుకునే అవకాశం ఉంది. ఇవే కాకుండా రైతులు ఎరువుల మీదే కాకుండా వాళ్ళు ఎరువులతో పాటు కూడా ఈ సేంద్రియ ఎరువులు కానీ ఇంకా వాళ్ళకి కుదిరితే అవకాశం ఉంటే పంట వేసే ముందు పచ్చిరొట్టె ఎరువులు కానీ, పచ్చిరొట్టెలు వేసిన తర్వాత 45 రోజుల తర్వాత 45 నుంచి 50 రోజులు అంటే మొక్క ఏపుగా ఎదిగి శాకీయత మొత్తంగా వచ్చినప్పుడు పూత మొదలయ్యే ముందర భూమిలో కలియదిన్నుకుంటే ఏంటంటే మనకి ఇవి కూడా మనకి భూమిలోని పోషకాల విలువలను పెంచుతుంది, ఈ లోపాలను తగ్గిస్తుంది. అవే కాకుండా మనకి ఎక్కడైతే సమస్యాత్మక నేలలు ఉన్నాయో, సమస్య అంటే చౌడు నేలలు, ఈ చౌడు నేలల్లో కూడా జింక్ లోపం వచ్చే అవకాశం ఉంది. సమస్యాత్మక నేలలు కూడా ఒకవేళ మనకు తెలిసినట్టే ఈ నేలల్లో సమస్యాత్మక నేలలు ఉన్నాయని తెలిసినప్పుడు అలాంటి నేలల్లో కూడా మన జింక్ సల్ఫేట్ అన్నది కంపల్సరీ రబ్బీలో వేసుకోవాలి, దుక్కిలోనే వేసుకోండి. పోషకాలను మనము వివిధ పంటలలో మనము ఎలా దాన్ని చూసుకొని దాన్ని గమనించి పంట గమనించి లోపాలు గమనించి ఆ విధంగా సవరించుకుంటే వాళ్ళు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. సమస్యాత్మక నేలలు అంటే మనకి చూసుకున్నట్టయితే చౌడు భూములు, మళ్ళీ ఆమ్ల నేలలు లేదా ఉప్పు చౌడు నేలలు. ఈ నేలల్లో మనకి ఏంటంటే భూసార పరీక్ష చేయించుకున్నప్పుడు మనకి చౌడు నేలలు అని తెలుస్తుంది. మన పంట వేసినప్పటికీ సరిగ్గా దిగుబడి రాదు. అట్లా రైతులు గనక ఒకవేళ దిగుబడి రాని చోట గనక చూసుకున్నట్టయితే అక్కడ పంట సరిగ్గా వేసినా దిగుబడి రాదు, మనకి దిగుబడి రావట్లేదు, మిగతా వాటిలాగా మనం పంట వేసినప్పటికీ కూడా మిగతా వాటిలాగా యాజమాన్యం పద్ధతులు మనం పాటించినప్పటికీ కూడా అనుకున్నంత దిగుబడి రావట్లేదు అంటే ఆ సమస్యాత్మలు, ఆ సమస్యాత్మక నేలల్లో వాళ్ళు గనక ఈ జింక్ లోపం అనేది తప్పకుండా వస్తుంది. ఎరువులతో పాటు జింక్ వేసుకోండి, అది కూడా దుక్కిలోనే వేసుకోండి. ఒకవేళ దుక్కిలో వేసుకున్న మటుకు సమస్యాత్మక నేలలు కాబట్టి వాటికి మొక్కకు అందకపోతే మటుకు పైపాటుగా 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకుంటూ సవరించుకోవచ్చు.
1: శ్రోతలు, ఇంతవరకు మీరు రబీలో జింక్ సవరణ గురించి పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అందించే వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: Oh yeah.

సమయం 7 గంటలు. ప్రసార వివరాలు. 103.2 మెగాహెర్ట్స్ పై న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ ద్వారా ఎఫ్ఎం కార్యక్రమాలను వినవచ్చు. ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాలను మరియు రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారంలో 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పామ్ ఆయిల్ మరియు అంతర్ పంటల సాగుపై అనుభవాల గురించి జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ రైతు పూపల్ల నాగేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో NCERT రూపొందించిన ప్రశాస్త్ టూల్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో. రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు. రాత్రి 11:00, 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:20 అందరినీ అలరింపచేస్తాయి ఆనాటి గీతాలు ఈనాటి మధుర గీతాలతో. రాత్రి 11:10 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

రేపటి ఉదయం ప్రసారాలలో ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీరామదాసు భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ ఆర్వి శర్మ గారి హితోక్తులు వింటారు. 6:55 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ఒక ప్రబోధ గీతం మరియు భక్తి గీతం వింటారు.

7:30 కంఠేశ్వర ఛాతీ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు. 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు. ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజని సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలకు నచ్చిన పాటలను వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరుకునే కార్యక్రమం.

ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయేజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 మంది విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 మంది విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्य को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो.
0: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్

ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈ రోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ, కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
ఆసియా క్రీడల్లో 49 కిలో

0: జిల్లాల వెయిట్ లిఫ్టింగ్ మహిళా విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 48 సెకండ్.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి, ఆయిల్ పామ్ మరియు అంతర పంటల సాగుపై అనుభవాల గురించి జక్రన్పల్లి మండల పడకల గ్రామ రైతు పుప్పాల నాగేశ్వర్ గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం జక్రన్పల్లి మండలం పడకల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు పుప్పాల నాగేశ్వర్ గారు ఉన్నారు. మరి వారు వివిధ పంటలు సాగు చేస్తున్నారు, అదేవిధంగా మిశ్రమ పంటలు కూడా సాగు చేస్తున్నారు. మరి వారిని అడిగి అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నాగేశ్వర్ గారు.
1: నమస్కారం.
0: నాగేశ్వర్ గారు, మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరం చేస్తున్నారు, మరి ఎంత విస్తీర్ణం చేస్తున్నారు, అదేవిధంగా ఏ పంటలు సాగు చేస్తున్నారండి?
1: నేను కనీసం అంటే 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మా బాపు తాతల నుంచి అప్పటి నుంచి వ్యవసాయం అంటే అప్పటి నుంచి వరి, మొక్కజొన్న, సీడ్ జొన్న, మేల్పీమేలు ఇవి వండించుకుంటూ వచ్చినాం. పసుపు పంట కూడా వండించినాం. ఇక తర్వాత ఇప్పుడు వచ్చి ఏం చేసినామంటే మళ్ళా పామ్ ఆయిల్ వేసుకున్నాం. దాంట్లోనే జామ, నిమ్మ అంతర పండగ, పెస్టిసైడు కాంప్లెక్స్ తగ్గించి వర్మి కంపోస్టు వేసుకుంటా నిమ్మ కానీ జామ కానీ మామిడికాయ కానీ పండించుకుంటున్నాం. అదేవిధంగా సోయాకు కూడా కాంప్లెక్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా నాని యూరియా స్ప్రే చేసి విడిచిపెట్టినాం. అది కూడా క్రాప్ బాగా వచ్చింది. ఇక అదేవిధంగా మామిడి అంటే పునాస రెండు పంటలు వస్తుంది, అది వానాకాలం వేసవిలా రెండు సార్లు వస్తుంది, అది కూడా వేసుకున్నాం. జామ కూడా రెండు సార్లు వస్తుంది. పామ్ ఆయిల్ కూడా మంచి దిగుబడి వస్తుంది, మంచి పంట. ఒక సంవత్సరానికి 100,000 రూపాయలు ఎటు పోవు పామ్ ఆయిల్ పంటకు. ఎవరైనా పామ్ ఆయిల్ మన తోట వేయని భూములు ఉంటే పామ్ ఆయిల్ పెట్టుకుంటే మంచి లాభమే. ఒక 1 ఇంచు నీళ్ళు ఉన్నా కూడా ఒక 2-3 ఎకరాలు వారియచ్చు, దాన్ని మంచి దిగుబడి వస్తుంది. ఎంత ఎరువు పోసుకుంటే అంత దిగుబడి వస్తుంది పామ్ ఆయిల్కు.
0: మరి నాగేశ్వర్ గారు, సాధారణంగా ఇప్పుడు పామ్ ఆయిల్ అనేది చాలా తక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు కదండి, మరి మీరు పామ్ ఆయిల్ సాగు చేసుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మరి మీరు ఎంత విస్తీర్ణం సాగు చేస్తున్నారు, మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు?
1: కంపెనీ వాళ్ళు ఫీల్డ్కి వచ్చారు, అత్తే పెట్టుకుంటాం, మేము మొక్కలు పెరుగుతాము, మీకు 4,200 కూడా 4 సంవత్సరాల దాకా మీకు వేస్తామంటేనే మేము 1.5 ఎకరాల సాగు చేసినాం. మొక్కకు 15 రూపాయలు, డ్రిప్ కూడా సబ్సిడీ ఇచ్చారు.

0: మొక్కలు 15 రూపాయల కోటి ఇచ్చారు, మళ్ళా సంవత్సరానికి 4200 బ్యాంకులో పడుతున్నాయి. మనకు ఇది మంచి పంటనే, ఈ ఆరోగ్యం కూడా మనం ఇలా తిరిగినా కూడా ఇది దీని గాలి కూడా మంచి వాతావరణం. ఇది ఈ కమ్మలను కూడా మనం కొట్టేసి అల్లనే పడితే కూడా లగిస్తుంది దానికి చెదలుతోని. దీనికి వ్యవసాయము మనం 4 రకాల పంటలు పండించేదా లేకుంటే ఇది పెట్టుకున్న వాళ్ళకు లాభమే. ఒక మనిషి 5 ఎకరాల దాకా దీన్ని సాగు చేసుకోవచ్చు. జీతాడు లేబర్ ఏం లేకుండా సాగు చేసుకో అవసరం లేదు. మళ్ళా మనకు దగ్గర అందుబాటులో కూడా మార్కెట్ ఉన్నది. ఎక్కడంటే అక్కడ డిచ్పల్లి, వేల్పూర్, భీమ్గల్, అంకపూర్ ఇవన్నీ మంచిగా వాళ్ళు ప్రీక్వలు మంచి సవలతు ఇస్తారు. పంట కూడా ఎంట 15 రోజులకోసి వారానికోసారి తీసుకుపోవచ్చు.
1: మరి నాగేశ్వర్ గారు, మీరు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు కదండి, ఇప్పటివరకు మీరు ఎన్ని ఖాతాలు తీసారండి? మరి దీనికి మార్కెట్ ఏ విధంగా ఉంది? మరి లాభాలు చూసుకుంటే మిగతా పంటలకు ఎట్లా ఉందండి?
0: ఇది మరి ఇంకా తీయలేము, 3 సంవత్సరాల పంట ఇది. 3 సంవత్సరాల నుంచి కాపాడుతుంది, 3 సంవత్సరాల దాకా రాదు. 3 సంవత్సరాల నుంచి తీయాలి దీన్ని. వేరే ఫీల్డ్ వాళ్ళు అయితే మంచి దిగుబడి వస్తుంది, 10 కిలోల గెలలు వెళ్తున్నాయని చెప్తుర్రు. మాది ఇంకా 3 సంవత్సరాలు దాటలేదు, 3 తర్వాత మేము తీస్తాము. అప్పుడు దానికి ఎంత వచ్చేది అనేది చెప్పచ్చు. ఇంకా తీయాలి గెలలు.
1: మరి ఇక్కడ చూసినట్లయితే పొలంలో పామాయిల్ మొక్కకి మొక్కకి మధ్య ఉన్న దూరంలో మీరు నిమ్మ కానీ అదేవిధంగా జామ ఇంకా మామిడి కదా నాటారు కదండి, మరి అన్నీ కలిపి మీరు సాగు చేస్తున్నారు ఒక దగ్గర, మరి చీడపీడల సమస్య ఉంటుంది కదండి, మరి దీన్ని మీరు ఎట్లా గమనిస్తున్నారు, మరి ఎట్లా అధిగమిస్తున్నారు?
0: చీడపీడలకు మేము అంటే ఈ వీటికి కూడా పామాయిల్ కూడా పురుగు వస్తుంది, మోవి పురుగు. దానికి మందు కలిపి పోతే అది పోతుంది. ఈ చెట్లకు కూడా నీము ఆయిల్ కలిపి పురుగు మందు కలిపి కొట్టేస్తున్నాం పంపు. అంటే ఎక్కువ పెస్టిసైడ్ వాడకుండా అలా నీమ్ ఆయిల్ వేరే ఆర్గానిక్ది కొట్టేస్తున్నాం పంపుతో. అట్లా దిగుబడి మంచి వస్తుంది, కాయ కూడా అలాకు పబ్లిక్ కూడా హానికరం కాకుండా ఉంటుంది, మందు లేకుండా మన ఎక్కువ అమ్ముడు పోతున్నాయి.
1: వివిధ పంటలు సాగు చేస్తున్నారు కదండి నాగేశ్వర గారు, మరి నేల ఆరోగ్యం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి?
0: నేల ఆరోగ్యము గురించి అంటే ఇప్పుడు మనం ఎక్కువ పెస్టిసైడు కాంప్లెక్స్ యూరియా ఎక్కువ వాడితే నేల ఖరాబ్ అయిపోతుంది, దిగుబడి కూడా తగ్గుతుంది. మనం అంత తక్కువ చేస్తే అంత మంచిది. కాంప్లెక్స్ కానీ యూరియా కానీ తక్కువ చేయాలి, ఆర్గానిక్ ఎరువులు వాడాలి. ఎరువు అంటే ఇంకా మనము పెంట పోయచ్చు, గొల్లెరువు పోయచ్చు, మట్టి కూడా పోయచ్చు. అది మనం ఏం చేస్తున్నాం అంటే అదే కాంప్లెక్స్ తెచ్చి పడేస్తున్నాం, యూరియా తెచ్చి పడేస్తున్నాం. అది బాగా పెరిగి యూరియాతోని పొలము కానీ ఏ పంటను కానీ బాగా పెరిగి దిగుబడి తగ్గిపోతున్నది. మన గోళనేమో వరి గోళ బాగా పెరిగినప్పుడు చిన్న సైజు వస్తుంది, అదే వరి పెరగకుండా గోళ పెద్ద సైజు వస్తుంది, అప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇట్లా మనం కాంప్లెక్స్ ఎరువులు బాగా వాడితే బగ్గ పెరిగి దిగుబడి తగ్గుతుంది, పెరుగుతుందని మనం అనుకుంటాం కానీ తగ్గుతుంది. వర్మి కంపోస్ట్ మనకు వాళ్ళే తెచ్చి ఇస్తారు. మనం తయారు చేసిన కంపెనీకి ఫోన్ చేస్తే వర్మి కంపోస్టులు అది 300-350 కోట్లు ఉంటుంది. అవి తీసుకొచ్చి ఒక ఎకరానికి మనం పసుపు పంటకైతే 40 ఇయ్యాలుకోవాలి. ఈ పంటలకు పొలంకు కానీ ఇతర పంటలకు కానీ 20-30 సంచులు చల్లాలి వర్మి కంపోస్ట్ సరిపోతుంది. దాంతో పాటు మనము కాంప్లెక్స్ కూడా అడిక్కే వేయాలి, కానీ మీదికి వెళ్ళి కాంప్లెక్స్ చల్లద్దు, అది కూడా పంటకు ఆనే భూమికి ఆనే. ఈ మళ్ళా గుల్కలు వేస్తున్నాం, అది గుల్కలుతోని భూమి గట్టిగా చిక్కగా అయిపోతుంది. గుల్కలు ఆ 2 పాయింట్ గుల్కలు అనేది అక్కడ ఉత్తర భారతదేశంలో ఉంటే మన దక్షిణ భారతదేశంకు వచ్చింది అది. ఆ 2 పాయింట్ గుల్కలతోని బాగా హానికరం, మనుషులకు హానికరమే భూమికి హానికరమే. అక్కడ 5 ఇంచుల మంటిని తీసి వేరు చేసి ఇప్పుడు మళ్ళా సాగు చేస్తున్నాడు, అంత డేంజర్ 2 పాయింట్ గుల్కలు.
1: మరి నాగేశ్వర్ గారు, ఇక్కడ చూసినట్టయితే సోయా ఉంది, అదేవిధంగా జామ ఉంది, నిమ్మ ఉంది, పునాస మామిడి ఉంది, అదేవిధంగా కూరగాయలు కూడా మీరు సాగు చేస్తున్నట్టు చెప్తున్నారు.

0: కదండి. మరి ఆదాయం విషయంలో ఎట్లా ఉందండి? మరి మిగతా రైతులకు మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు?
1: ఈ పంటలు కూడా మనకు మంచి లాభదాయకం. మామిడి, జామ, నిమ్మ అని మనకు అందుబాటులో ఉన్న మార్కెట్లో టోక్ ధర అయినా పోతాయి, లేదంటే అంగళ్ళు తీసుకుపోయి కిలోల హిసాబుల జనరల్లా అమ్మేస్తాము. అది కూడా మంచి లాభమే. మనకు ఒకటే పంట పెట్టుకుంటే అది 6 నెలల ఒకసారి వస్తుంది. 6 నెలల పంట కంటే ఇది అంతర పంటలు కానీ ఈ నిమ్మ, జామ, పామ్ ఆయిల్ మనకు ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి, ఖర్చులు వెళ్ళిపోతుంటాయి. ఆ పొలం వచ్చిందంటే దానికి రోగం వస్తుంది, ఏదో వస్తుంది, మనకు వచ్చే దిగుబడి వస్తుందో రాదో తెలియదు. ఇది ఉంటే మనకు ఎప్పుడు డబ్బులే, అందుబాటులో ఉన్న మార్కెట్కి తీసుకుపోయి ఇచ్చుకుంటే ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి. కూరగాయల సాగు, టమాటా, బెండకాయ, మిర్చి, దోసకాయ ఇవన్నీ సాగు చేస్తాం. అది కూడా మంచి లాభం వస్తుంది. మనం టోకు అమ్ముకుంటే తక్కువ లాభం, మనం ఇచ్చి మనం అమ్ముకుంటే ఎక్కువ లాభం వస్తుంది.
0: మరి నాగేశ్వర్ గారు, చాలామంది మన తెలంగాణ ప్రాంతాల్లో చూసినట్టయితే తక్కువ విస్తీర్ణం భూములు ఉన్న రైతులు ఉన్నారు కదండి. మరి తక్కువ విస్తీర్ణం భూములు ఉన్న రైతులకు మీరు ఎట్లాంటి పంటల్ని వాళ్ళకి సలహా ఇస్తారు? మరి ఆదాయాన్ని మంచిగా సంపాదించవచ్చు అంటారు?
1: తక్కువ భూములు ఉంటే, ఎర్ర నేలలు ఉంటే ఆరుతడి పంటలు వేసుకుంటేనే బాగుంటుంది. పొలం వరికి పోవద్దు. ఉచిత కరెంట్ ఇత్తురు, నీళ్ళు ఇత్తురు అనేది పోకుండా మనము ఆరుతడి పంటలు వేసుకుంటేనే కూరగాయలు కానీ చెట్లు కానీ మామిడి, జామ ఇవి ఉంటేనే మనకు లాభం ఎక్కువ ఉంటుంది. వరికి వెళ్లకుండా ఆరుతడి పంటలే పండించుకోవాలి, దానికి నేను బెటర్ అంటున్నాను.
0: చాలామంది రైతులు వరి సాగు చేయడం చాలా సులభం, మిగతా పంటల్లో చాలా శ్రమ ఎక్కువ ఉంటుంది అంటారు. మరి వీళ్ళకి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి?
1: వరి పంట మనిషికి స్వేచ్ఛ, కానీ లాభము ఉండదు. అది ఒకసారి మనకు పెట్టుబడి 30 నుంచి 40 వేల పెట్టుబడి వస్తుంది. ఈ ఆరుతడి పంటలకు 12 వేల నుంచి 15 వేల కంటే తక్కువ వస్తుంది. కానీ ఇది శ్రమ ఎక్కువ ఉంటుంది, దానికి శ్రమ తక్కువ ఉంటుంది. నా అనుభవం గురించి చెప్తున్నా, నేను మేల్పి మేలు జొన్న పెడతా, హైబ్రిడ్ జొన్న. దాంట్లో మనకు 15 వేల పెట్టుబడి పెడితే 29 క్వింటాల జొన్నలు వెళ్ళి, అంటే ఎక్కువ దక్క 90 వేలు వచ్చినాయి ఒక ఎకరానికి. అదే పొలం అయితే 30 వేల 40 వేల ఖర్చు వస్తుంది, దానికి 60 నుంచి 70 వేల కంటే ఎక్కువ రావు. ఇది బెటరా అది బెటర్? ఇంకా అంటారా, జొన్న కాకుండా ఇప్పుడు పసుపు కూడా ఒకసారి రేటు పడిపోతుంది, ఒకసారి పెరుగుతుంది. అది మనకు పెరిగినప్పుడు లాభమే, తగ్గినప్పుడు ఖర్చులో భాగంగా అడికడికి అవుతాం, కానీ అందులో మిగులుది. కానీ మనము ఇంకా వేరే కూరగాయలు కానీ వేరే ఏదైనా ఇతరతర పంటలు వేసుకుంటేనే బాగుంటుంది. పసుపుకు పోవాలంటే పసుపుకు కూడా బాగా ఖర్చు ఉంటుంది, లాభం ఉంటుంది, రెండు ఉంటాయి దానికి. దానికి పోకుండా మనకు పొలంకు వెళ్ళకుండా ఇంకా మస్తు రకాలు ఉన్నాయి. సీడ్ జొన్నలు, మేల్పి మేలు కూడా మక్కు ఉంది, జొన్న ఉంది, నువ్వులు, ఇప్పుడు ఇట్లా సజ్జలు, ఇవన్నీ మనకు తక్కువ ఖర్చు మీద ఎక్కువ లాభం వస్తుంది. అని మనం డ్రిప్ ఉంటుంది కాబట్టి, డ్రిప్తోనే వేసుకున్నాం కాబట్టి పార్కం కూడా ఇప్పుడు అంతగానం ఏం లేదు. సులభమైన పంటనే, దేనికైనా డ్రిప్తో పార్కము కూడా. దీనికి ఒక పొలంకు రోజిత్తంగానే దానికి వారం 15 రోజులకు ఇచ్చినా సరిపోతుంది. ఈ పొలం 1 ఎకరం పండించేది, అది 3 ఎకరాల ఆరుతడి పంట పండియచ్చు. అది మనకు లాభం, ఇది లాభం లేదు దీంట్లో.
0: మరి నాగేశ్వర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు మీ అనుభవాలు, సూచనలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫుండి ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.
0: ఇంతవరకు మీరు ఆయిల్ పామ్ మరియు అంతర పంటల సాగుపై అనుభవాల గురించి జక్రన్పల్లి మండల పడకల్ గ్రామ రైతు పుప్పాల నాగేశ్వర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపడి నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్ర

0: నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 4 రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 27 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 86 నుంచి 95% మరియు మధ్యాహ్నం 64 నుంచి 84% మధ్య నమోదు కావచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పార్థిన్యం మొక్క వల్ల వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యంలో కలిగే నష్టాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు అధిపతి సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు.
1: నమస్కారం. ముందుగా మనం పార్థీనియం, అది మన పొలాల గట్ల మీద, రోడ్డు పక్కన, ఖాళీ ప్రదేశాలలో, కాలువల గట్ల వెంట ఎక్కడ చూసినా తెల్లటి చిన్న పూలతో విస్తారంగా కనిపించే ఒక కలుపు మొక్క. దీనిని మీరు గమనించే ఉంటారు. దీనినే సాధారణంగా వయ్యారిబామ అని, గాజర్ గడ్డి అని, కాంగ్రెస్ గడ్డి అని, లేదా ఇంగ్లీష్లో పార్థీనియం అని పిలుస్తాం. చూడటానికి చిన్న మొక్కలా కనిపించినా ఇది వ్యవసాయానికి, మన ఆరోగ్యానికి, పశువులకు, పర్యావరణానికి తీవ్రమైనటువంటి సమస్యను కలిగించే ఆక్రమణ జాతి కలుపు మొక్క. మనం ముందుగా ఈరోజు పార్థీనియం అంటే ఏంటి, ఇది ఎలా వ్యాపిస్తుంది, దీనివల్ల కలిగే నష్టాలు ఏమిటి, ముఖ్యంగా దీనిని ఎలా సమర్థవంతంగా నియంత్రించాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ పార్థీనియం కలుపు మొక్క యొక్క శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టిరోఫోరస్. ఇది ఆస్టరేసీ అనే కుటుంబానికి చెందిన మొక్క. దీని ఆకులు క్యారెట్ ఆకులను పోలి ఉంటాయి. సాధారణంగా ఈ మొక్క 1.5 నుండి 2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. మొక్క బాగా కొమ్మలు కలిగి ఉంటుంది. కాండం ఆకులపై సన్నటి రోమాలు ఉంటాయి. పుష్పాలు చిన్నవిగా తెల్లవిగా ఉంటాయి. కాబట్టి మీ పొలం గట్ల వెంబడి రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాల్లో ఇటువంటి తెల్లని పూలతో ఉన్న మొక్క కనిపిస్తే అది పార్థీనియం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పార్థీనియం ఎందుకు అంత ప్రమాదకరం? పార్థీనియం అత్యంత వేగంగా వ్యాప్తి చెందడానికి దాని ప్రధాన కారణం దాని యొక్క విత్తనోత్పత్తి సామర్థ్యం. ఒక పార్థీనియం మొక్క నుండి మనకు సుమారుగా 25,000 నుండి 50,000 వరకు కూడా విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విత్తనాలు చాలా తేలికగా ఉండడం వల్ల గాలి, నీరు, వ్యవసాయ పనిముట్లు, వాహనాలు, పశువులు, మనుషుల కదలికల ద్వారా కూడా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరుతాయి. అంతేకాకుండా కోసిన లేదా విరిగిన మొక్క భాగాల నుండి కూడా తిరిగి పెరిగే సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. అందుకే పార్థీనియం అనే మొక్క ఒక్కసారి ఒక ప్రాంతంలో స్థిరపడితే దాన్ని ఒక్కసారి మందు పిచికారీ చేసో లేదా కలుపు తీసో నియంత్రించడం చాలా కష్టమవుతుంది. ఇది మన ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం కలిగిస్తుంది. కేవలం ఇది ఒక కలుపు మొక్క మాత్రమే కాదు, ఇది ఒక ఆరోగ్య సమస్యగా కూడా మనం పరిగణించాలి. పార్థీనియం మొక్కను తాగడం వలన కొంతమందికి చర్మ ఎలర్జీలు, దద్దుర్లు, ఎగ్జీమా లేదా చర్మ వాపు వంటి సమస్యలు రావచ్చు. దీని పుప్పొడి ద్వారా సున్నితమైన వ్యక్తుల్లో ముక్కు లేదా శ్వాసకు సంబంధించిన అలర్జీలు మరియు శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా వంటి సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. అందువలన పార్థీనియం మొక్కను చేతులతో నేరుగా పీకకుండా గ్లౌజులు లేదా మాస్కులు రెండు కూడా ఉపయోగించి మనం ఆ మొక్కను తీసివేయాలి. ఇది మనుషులకు మాత్రమే కాకుండా పశువులకు కూడా నష్టం కలిగిస్తుంది. పార్థీనియం పశువుల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల పశువులలో విష ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున పశువులు పార్థీనియం మేయకుండా చూసుకోవాలి. అందువల్ల పశువులు మేతకు వెళ్ళే ప్రదేశాల్లో, రోడ్ల పక్కన ఎక్కడ కూడా పార్థీనియం పెరగకుండా చూసుకున్నట్టయితే మనం పశువులను కూడా కాపాడుకోవచ్చు. పంటలకు, పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తుంది. పార్థీనియం మొక్క మన ప్రధాన పంటలతో పోటీ పడుతుంది. నేలలోని పోషకాలు, నీరు, స్థలం కోసం పోటీ పడడంతో పాటు పంట దిగుబడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది విడుదల చేసే కొన్ని రసాయనాలు, అలిలోపతిక్ ఎఫెక్ట్ అంటాము, ఈ వీటి రసాయనాల వల్ల మన పంటకు కూడా లేదా దాని ఇతర మొక్కలకు కూడా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ పార్థినియం వలన స్థానిక మన వృక్ష

వృక్షజాలం తగ్గిపోవచ్చు, జీవ వైవిధ్యానికి కూడా నష్టం కలగవచ్చు. అందుకే పార్థినియం కేవలం ఒక కలుపు మొక్క కాకుండా వ్యవసాయానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి సమస్యగా చూడాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం, పార్థినియం అనే కలుపు మొక్కను ఎలా నియంత్రించాలి అనేది తెలుసుకుందాం. ఇది నియంత్రించడానికి ఒక పద్ధతి సరిపోదు. యాంత్రీకరణ పద్ధతులు లేదా వ్యవసాయ పద్ధతులు, రసాయనిక పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులు, ప్రజల భాగస్వామ్యం, ఇటువంటి అన్ని పద్ధతులు పరిస్థితికి అనుగుణంగా వీటన్నింటినీ కలిపి ఉపయోగించడమే సమగ్రంగా పార్థినియాన్ని మనం ఎదుర్కోవచ్చు. యాంత్రీకరణ లేదా చేతితో తొలగించే పద్ధతి వచ్చేసరికి వర్షాకాలంలో నేల తేమగా ఉన్నప్పుడు ఈ పార్థినియం పూతకు వచ్చే దశ, అంటే సుమారుగా ఇదే సమయం ఆగస్ట్ నెలలో మనకు పార్థినియం పూతకు వచ్చే దశలో వేర్లతో సహా పీకి పక్కకు పారేయడం అనేది ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా వీటిని పూత లేదా విత్తన దశకు చేరకముందే వీటిని వేర్లతో సహా తీసేయాలి. అయితే ఈ పార్థినియం తీసేసేటప్పుడు గ్లౌజులు, మాస్కులు ఖచ్చితంగా ధరించాలి. కేవలం ఒక వ్యక్తి గ్రామంలో ఇలా చేయడం వల్ల సరిపోదు. గ్రామంలో ఉన్న రైతులు, మహిళలు, మహిళా సంఘాలు, యువత, విద్యార్థులు అందరూ కలిసి సామూహికంగా పార్థినియం తొలగింపు కార్యక్రమాలు చేపడితే ఫలితం బాగుంటుంది. ఇక వ్యవసాయ పద్ధతులు వచ్చేసరికి పొలాల్లో పార్థినియం పెరగకుండా వేగంగా పెరిగే పంటలను సాగు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదాహరణకు జొన్న, బర్సీమ్, సన్హెంప్ వంటి పంటలను ఖాళీ ప్రదేశాల్లో పెంచడం వలన పార్థినియం పెరుగుదలను మనం అణిచివేయచ్చు. ఈ పంటలు పార్థినియాన్ని ఎదుర్కొనే శక్తి కలిగినవి. అంతేకాకుండా కొన్ని ఇతర మొక్కలు, మనకు తంగేడు వంటి మొక్కలు కూడా పార్థినియంను పెరగకుండా నియంత్రిస్తాయి. ఇక రసాయన నియంత్రణ పద్ధతులకు వచ్చేసరికి పంటలు లేని ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి గ్లైఫోసేట్, 2,4-D వంటి కలుపు మందులను ఉపయోగించవచ్చు. అయితే రైతు సోదరులందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, పంటలు ఏ మందునైనా స్వయంగా నిర్ణయించి పిచికారీ చేయకండి. ఏ పంటలోనైనా, ఏ కలుపుపై అయినా, ఏ దశలో ఎంత మోతాదులో మనం పిచికారీ చేయాలి అనేది ఆ పంట ఆ యొక్క దశను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సిఫార్సులు లేదా లేబుల్ సూచనలు తప్పనిసరిగా పాటించాలి. పంటలు లేని ప్రాంతాల్లో మాత్రమే మనము ఈ నాన్ సెలెక్టివ్ హర్బిసైడ్స్ అని మనం చెప్పుకున్నటువంటి రసాయనాలు ఉపయోగించి పంటలు లేని ప్రాంతాల్లో మాత్రం పార్థినియంని మనం నివారించవచ్చు. ఇక జీవ నియంత్రణ పద్ధతులు విషయానికి వస్తే, ప్రకృతిని ఉపయోగించి ప్రకృతిని నియంత్రిద్దాం అనే లాగా మనము పార్థినియం ఆకులను తినే జైగోగ్రామా బైకాలరేటా అనే మెక్సికన్ బీటిల్ అని కూడా అంటారు, ఈ పురుగు మనము పార్థినియం మొక్కను విరివిగా తింటుంది. తిని మొక్కను బలహీనపరుస్తుంది. ఈ విధంగా కూడా మనము ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో పార్థినియం మొక్కలను మనము నియంత్రించవచ్చు. పార్థినియం వ్యర్థాలను సురక్షితంగా తీసివేయాలి. పార్థినియం తొలగించిన వెంటనే దాన్ని రోడ్డు పక్కనను, కాలువలను పారేయకండి. వీటిని మళ్ళీ అలా పారేయడం వల్ల విత్తనాలు వ్యాప్తి చెంది అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులంతా కూడా వీటిని ఒక గుంతలోనో మట్టితోటో కప్పిపెట్టి కంపోస్ట్ తయారు చేసుకోవడం వల్ల మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి పార్థినియం మొక్కలను బహిరంగంగా కూడా కాల్చడం మంచిది కాదు. ఇది కాల్చడం వలన ఆ గాలి నుండి కూడా ఎలర్జీలు అవి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రధానంగా ప్రజలందరి భాగస్వామ్యం చాలా ముఖ్యం. పార్థినియంను ప్రభుత్వము లేదా వ్యవసాయ శాఖ ఒక్కటే పూర్తిగా నియంత్రించలేదు. ప్రతి ఒక్క రైతు, ప్రతి గ్రామం మరియు ప్రతి పాఠశాల విద్యార్థులు, ప్రతి స్థానిక సంస్థ అందరూ కూడా భాగస్వామ్యమై మనం పార్థినియంను నివారించుకోవచ్చు. మన గ్రామంలో పార్థినియం గమనిస్తే గుర్తించండి, అందరికీ సమాచారం ఇవ్వండి, పూతకు ముందే తొలగించి సురక్షితంగా వాటిని పారవేయండి. పార్థినియం ఉన్న ప్రదేశాల్లో వాహనాలు, వ్యవసాయ పనిముట్లు, ఆ పనిముట్లకు ఈ విత్తనాలు అంటుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళే ఆస్కారం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, పాఠశాల విద్యార్థులు అందరూ నెలకు ఒకసారి ఈ పార్థినియం తొలగింపు కార్యక్రమం చేసినట్టయితే పూర్తిగా ఈ పార్థినియంను నియంత్రణలోకి తీసుకురావచ్చు. కాబట్టి రైతు సోదరులారా, చివరిగా ఈ 5 మాటలు గుర్తుంచుకోండి. మొదటిది పార్థినియంను గుర్తించండి. రెండవది పూత విత్తన దశకు చేరనివ్వకుండా తీసివేయాలి. మూడవది ఆ తీసివేసేటప్పుడు

గ్లౌజులు మాస్కులు ఉపయోగించండి. నాలుగవది, అన్ని పద్ధతులు కలిపి వాడండి, అంటే యాంత్రీకరణ పద్ధతి, వ్యవసాయ పద్ధతులు, రసాయన పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులు.

0: మన ప్రదేశాలను అన్నింటినీ కూడా భారతీయం రహిత గ్రామాలుగా మార్చుదాం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పద్ధతులు పాటించి భారతీయంను నియంత్రించుకుందాం. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు పార్థీన్యం మొక్క వల్ల వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యంలో కలిగే నష్టాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రుడు అధిపతి సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.
2: పరులపై మనిషించకు, పతిని దూషరించకు, పరులపై మనిషించకు, పరులపై దూషించకు, పరులపై మనిషించకు.

0: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్సీఈఆర్టీ రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ టూల్ ప్రశస్త్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణశరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: శ్రోతలకు నమస్కారం. సమ్మిళిత విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త్ టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్త్ టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
2: నమస్కారం సార్.
1: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి. అసలు ఈ ప్రశస్త్ టూల్ అంటే ఏంటి? దేనికోసం ఉద్దేశించబడింది ఈ టూల్?
2: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో యూడిఐడి, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ 1995 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ ఆర్పీడబ్ల్యూ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల, కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2 భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు, మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
1: సార్, మరి ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్లిస్ట్ చేస్తారు మీరు?
2: సో ఈ యాప్ లో మొదటగా ఏంటంటే, స్క్రీనింగ్ పార్ట్ 1 లో సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి, ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.

0: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి పలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్ కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్ లో నమోదు చేస్తారా?
1: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1 లో విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్ళకి వైకల్యం ఉందని చెప్పేసి దానిని స్క్రీనింగ్ పార్ట్ 2 లో ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డాటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
0: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ 1 లో ఉపాధ్యాయులు, పార్ట్ 2 లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
1: పార్ట్ 1 లో సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 లో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
0: ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
1: పార్ట్ 2 లో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
0: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు, కళాశాలకైనా అన్ని స్కూళ్లు, కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
1: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్, ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
0: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
1: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో UDID, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డుని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ను ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం గాని, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం గాని ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ UDID సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
0: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో ఒకే పర్సన్ కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్, అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
1: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
0: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
1: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
0: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా, కళాశాలలో చూసినా, ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు గాని, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులు ఏమైనా చూసారా మీరు, ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా?
1: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ RPW Act 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం,

0: ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గల వారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి. ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుంది అనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాల్సే అవకాశం ఉంది.
1: సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మన క్యూరింగ్ కోసం అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
0: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిసబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ని రెన్యువల్ చేయడమా క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తన దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
1: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
0: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించితే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
1: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులే ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
0: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్తి యాప్ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
1: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రశస్త టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొంది సమాన హక్కు ఉంది, చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయుతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకు వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్త్ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తారీఖున సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడి కోడ్ జతచేసి 24240852, మరొక నెంబరు 24240853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. అభిరుచి కార్యక్రమంలో ముందుగా వెలుగు నీడలు సినిమా కోసం ఘంటసాల మరియు పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నంద్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు, వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: దుమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440004837.
5: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి. ఇప్పుడు వినే పాట పెళ్లి పీటలు. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇబ్రహీంపట్నం జగిత్యాల నుండి అరుణ, ముత్తమ్మ, కృష్ణ, లోక్వీర్, కృషిక వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
0: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799050505.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట వకీల్ సాబ్ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం నుండి క్యాదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, గణేష్, కళ్యాణ్, మౌనిక, లావణ్య, అవినాష్, భవ్యశ్రీ, శ్వేత, వివేష్. వీరందరి కోసం వకీల్ సాబ్ సినిమా నుండి ఈ పాటను విందాం.

0: నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కలిలవాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
3: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినే పాట లక్ష్మీ నివాసం. సినిమా కోసం ఘంటసాల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు, వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై అభిరుచి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె దడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినే పాట డాడీ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గన్నవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: అభిరుచి కార్యక్రమంలో చివరగా వినే పాట దేవాలయం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాసియా, సాస్విక, శ్రీరామ్ హనుమన్లు, హరీష్, అరుణ్, అజయ్ వీరందరి కోసం మనం ఈ పాట విందాం.
1: జీవో దేవ సనాతనః.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: ఫలితంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
2: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక లలిత గీతం.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10:20 దాటి 35 సెకండ్లు. మధుర గీతాలు. అందరినీ ఎంతగానో అలరింపచేస్తాయి ఆనాటి గీతాలు, ఈనాటి మధుర గీతాలు. బంగారు బొమ్మలు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట స్వాతి, సినిమా కోసం ఎస్పి శైలజ మరియు పి సుశీల గారు పాడిన ఈ పాటను

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.